శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 27వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 35 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి.
1: ఆదిత్య హృదయం. త్రేతాయుగమున మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ, నీవు మానవాకారమున జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. మహాభాగ, రామచంద్ర, అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వశుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది బ్రహ్మ, విష్ణు, శివ, స్కంధ, సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు, జ్యోతిషాంపతి, ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకము. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర శుభావహము, విజయదాయకము.

ధ్యాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య

శ్రోతలు వింటున్నారు భక్తిరంజని. ఇప్పుడు వినండి సూర్యదేవుని భక్తి గీతాలు.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ జి జీవరత్నం గారు వినిపించే సూక్తి సుధ.
1: విశ్వాసమును వినూత్నముగా కనుగొని పునరుజ్జీవితము జీవించుట. విశ్వాసం అంటే చూడని వాటిని చూచేది, లేని వాటిని ఉన్నవనేది. అదృశ్యమైన వారికి రుజు విశ్వాసం. తను నమ్మువారికి ఫలం దయచేయునని నమ్మాలి. విశ్వాసం ఆత్మఫలాల్లో ఒకటి. అయితే వారి విశ్వాస పరిమాణము చొప్పున ఇస్తాడు. కొలత ఒకే రకంగా ఉండదు. విశ్వాసకర్త క్రీస్తు. గ్రంథకర్త వ్రాసి ముగిస్తాడు. మన జీవితం పుస్తకం. పేతురు పడిపోయినా వదలక నిలబెట్టాడు. నమ్మదగిన దేవుడు పిలిచి పూర్తి చేస్తాడు. జీవితాన్ని దిద్దుకోవాలి, విశ్వాసాన్ని సరిదిద్దుకోవాలి, ఎట్లున్నారో గ్రహించి సరిచేసుకోవాలి. దేవునియందు విశ్వాసాన్ని పునరుద్ధరించుకొని వెలిగించుకోవాలి. బుడ్డి దీపాలుగా చిన్న వెలుగు కాక పెద్ద వెలుగుగా ప్రజ్వరిల్లాలి. విశ్వాసం సత్క్రియలు ప్రజలెదుట ప్రకాశింపనియాలి. భక్తులట్లు ప్రభావితం చేశారు. విశ్వాసంలో వినూత్న క్రొత్త శక్తితో ప్రజ్వరిల్లాలి. మరియా యేసు చెప్పింది చేయమందే. యేసు రాతి బాణలు నీళ్లతో నింపమన్నాడు. నింపిన వారికే తెలుసు నీళ్లని. ఇప్పుడు ముంచి తీసుకుని వెళ్లమన్నాడు. వారు తీసుకుని వెళుచుండగా నీరు ద్రాక్షరసమైంది. యేసు చెప్పింది చేసిన అద్భుతాలు జరుగుతాయి. పరిసయులు చెప్పినట్లు చేయరు. బరువులు మోయిస్తారు, మోయరు. వారు మతస్థులు. జీవితం మతం కాదు, క్రైస్తవ మతం కాదు. యేసు చెప్పింది చేయటం, అట్లు చేసిన హృదయాలు ప్రజ్వలిస్తాయి. భూమి మీద ఎవరిని తండ్రి గురువు అనవద్దని యేసు హెచ్చరించాడు. కన్నవాడిని తండ్రి అంటారు. విశ్వాసంతో పెంచేవాడిని తండ్రి అంటారు. ప్రార్థన చేసి భక్తితో పెంచుతారు. అయితే చాలామంది బోధించబడినట్లు ప్రవర్తింపరు. దేవుడొక్కడే తండ్రి గురువు. ఆత్మీయ తండ్రులు గురువులు ఉన్నారు. మనం కూడా విశ్వాసంతో జీవిస్తే తండ్రి గురువులం కాగలం. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని అనిపించుకున్నాడు. యేసు నామున విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం అని బైబిల్ చెబుతుంది. దేవునిపై ఆధారపడాలి. ఫలం దయచేస్తాడని నమ్మాలి. సద్భక్తికి హింసలు వస్తాయి. లాభసాటి పోయిందని పౌలును కొట్టి ఈడ్చారు. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముకు కుమారుని ఇస్తానన్న వాగ్దానం వెంటనే నెరవేరలేదు. 42 ఏండ్లు విశ్వసించి వేచి ఉన్నాడు. పరీక్ష జరిగింది. అచంచల నిబ్బర విశ్వాసంతో రోజూ పెరిగాడు. మనం రోజు విశ్వాసంలో పెరిగి భక్తి పెంచాలి. అబ్రహాం అట్లు విశ్వాసంలో పెరిగి విశ్వాసులకు తండ్రి అయినందున నీతివంతుడయ్యాడు. విశ్వాసం నీతికి మూలం, ఆధారం. విశ్వాసం పునరుద్ధానం అంటిది. జీవితానికి పునరుజ్జీవం ఇస్తుంది. అబ్రహాము నీతితో పెరగడానికి కారణం దేవునితో సంబంధం అనగా ప్రార్థనే. అబ్రహాము విశ్వాసం వలన అతనిలో కృతజ్ఞతాభావం పెరిగింది. తనకున్న వాటన్నిట్లో దేవునికి దశంభాగం అర్పించాడు. అర్పించాడు అనగా త్యాగం మొదలైంది. భాగ్యవంతుడయ్యాడు. విశ్వాసి ఇస్తాడు, పుచ్చుకుంటాడు. మురికి గుంట కాదు, పారే కాలువ కావాలి. విశ్వాసానికి మరో గుర్తు యథార్థత. అబ్రహాము యథార్థవంతుడిగా ఉన్నాడు. దాన్ని సొమ్ముగా ఎంచుకున్నాడు. ఎవరిని ఆశించక ఉన్నాడు. అబ్రహాం తర్వాత గొప్ప విశ్వాసి పౌలు. సాక్ష్యం చెప్పుచున్నాడు. నా బోధ, నా ప్రవర్తన, నా విశ్వాసం, నా ప్రేమ, ఓర్పు ఇవన్నీ తెలిసి నన్ను వెంబడించమంటున్నాడు. తండ్రిని అని భావించి ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నానన్నాడు. నీ జీవితంలో ఎవరినైనా అట్లు ప్రభావితం చేయగలవా? గుర్తు ఉండాలి. చీకటిని పారిపో చేయాలి. విశ్వాసం నిలకడగా ఉండాలి. విశ్వాసం పెరగాలి, తరగకూడదు. విశ్వాసికి పరీక్ష తప్పదు. అబ్రహాం తన ఒక్కగా ఒక కుమారుని బలి ఇవ్వటానికి వెనుకాడలేదు. దేవుని కుమారునియందు విశ్వాసం చువాడు నిత్యం జీవం గలవాడు. విశ్వాసం వలన రక్షణ కలుగుతుంది. మన విశ్వాసం వలన రక్షింపబడితే విశ్వాసం లేని వాని హృదయం పాపను పోగు చేసుకుంటుంది. హృదయం ద్వేషంతో నిండి ఉంటుంది. విశ్వాసాన్ని పోగు చేసుకోమంటే పాపం పోగు చేసుకొని విస్తరిస్తాడు. విశ్వాసి హృదయంలో ధర్మశాస్త్రం ఉంటుంది. దేవుని మాటలు, కృపగల మాటలు సమాజానికి తెలుపును అనగా దేవుని ప్రభావం తెలిపి సమాజాన్ని ప్రభావితం చేస్తారు.
0: మీరింతవరకు శ్రీ జి జీవరత్నం గారు వినిపించిన సూక్తి సుధ విన్నారు.

0: ആകാശവാണി నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛ రథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛ రథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ 2వ దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని

0: చాలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తుందన్నమాట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
1: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈ రోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్ట్రంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్ర కానీ కల సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
1: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్తాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,

0: రూప్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతాంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. పంచదేశానాం యాత్రాయాః ద్వితీయే దిने ह्यः प्रधानमंत्री नरेंद्र मोदी नीदरलैंड्स देशस्य प्रधानमंत्रिणा सह अनेकेषु कार्यक्रमेषु सहभागम् अकरोत्. अत्र सामुदायिक संपर्कः, डच राजपरिवारेण सह मेलनं च अन्यतमे आस्ताम्. हेग नगरे भारतीय समुदायं संबोधयन् श्रीमोदी प्रवर्तमानं दशकं आपद दशकत्वेन वर्णितवान्, यद्धि बहुविधैः संकटैः ग्रस्तमस्ति. प्रधानमंत्री अवदत् यत् भारत नीदरलैंड्स देशो वैश्विक समाह्वानानि सम्मुखीकर्तुं विश्वस्तायाः, पारदर्शिन्याः च भविष्यापूर्ति व्यवस्थायाः निर्माणार्थं सम्भूय कार्यरतौ स्तः. सः अवदत् यत् विश्वं सर्वादौ कोविड 19 महामारीं तदनन्तरं च युद्धं सम्मुखीकृतवत्. साम्प्रतम् एतत् ऊर्जा संकट समं विकट समाह्वानं सम्मुखीकरोति. सः सावहितम् अकरोत् यत् एतेषां समाह्वानानां द्रुतगत्या यदि निराकरणं न भवति चेत् वैश्विक विकासलाभः प्रबाधितः भविष्यति, जनसंख्यायाः विशालः भागः च निर्धनताग्रस्तः भविष्यति. आर्थिकस्थितिव्यवस्थायाः सुदृढीकरणाय वैश्विकान् प्रयासान् प्रकाशयन् प्रधानमन्त्री अवदत् यत् भारत नीदरलैंड्स देशो संयुक्तरूपेण सुदृढापूर्तिश्रृङ्खलायाः निर्माणाय कटिबद्धौ स्तः. ध्यानास्पदमस्ति यत् एषा यात्रा द्विपक्षीय सम्बद्धेभ्यः अधिका महत्वपूर्णा वर्तत. नीदरलैंड्स देशस्य यात्रायाः अनन्तरं प्रधानमन्त्री अद्य स्वयात्रायाः तृतीय चरणे स्वीडन देशस्य यात्रां करिष्यति. सः अद्य गोथेनबर्ग नगरं सम्प्राप्नोति. स्वीडन देशस्य एकदिवसीय यात्रा नवदिल्ली स्टॉकहोमयोः वर्धमान पारस्परिक सम्बन्धेषु ऐतिहासिकः पदक्रमः अस्ति. श्रीमोदी स्वीडन समकक्षेण उल्फ क्रिस्टर्सनेन सह द्विपक्षीय सम्बन्धपरकं सम्भाषणं करिष्यति. सीबीएसई इत्यनेन केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा नवमकक्षायाः छात्रेभ्यः भाषात्रयस्य अध्ययनं जुलाई मासस्य प्रथमदिवसात् अनिवार्यं कृतम्. परिषदा विज्ञप्तौ उक्तं यत् 20-अधिक-2000-तमाब्दीयायाः राष्ट्रिय शिक्षानीतेः 23-अधिक-2000-तमाब्दीयस्य राष्ट्रिय विद्यालय शिक्षा पाठ्यक्रमस्य अनुसारि एतासु 33 भाषासु न्यूनातिन्यूनं भाषाद्वयं भारतीय मूलकं भवेत्. भारतीयर्थविभागेन अद्य अण्डमान निकोबार द्वीपसमूहाय पश्चिम बंगाले हिमालयस्य अधोवर्ती क्षेत्रेभ्यः सिक्किमाय च अतिवृष्टिपरा नारंगवारणकी संचेतना प्रसारिता. केरलं माहे लक्षद्वीप दक्षिणाभ्यन्तरीण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु उत्तरपूर्वीय क्षेत्रस्य कतिपय भागेषु च समाना एव स्थितिः भविष्यति इत्यपि विभागेन सूचितम्. प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति. भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति. अन्ते क्रीडावार्तासु, बैंकॉक नगरे थाईलैंड ओपन बैडमिंटन क्रीडा मालिकायाः पुरुष युगल वर्गीय निर्णायक द्वंद्वे अद्य भारतस्य सात्विक साईराज रंकी रेड्डी, चिराग शेट्टी च इंडोनेशिया देशस्य लियो रॉली कार्ना

ప్రసార వివరాలు. ఎఫ్ఎం 33.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రభోదగీతం భక్తి గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకత ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గ్లకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. 8:15 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోస్రా విద్యార్థుల కదంబ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. 9:00 హృదయ రాగాలు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకునే సినీ సరాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే ఉదయం 10:30 మధ్యాహ్నం 12:10 12:40 అలాగే 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 12:30 ప్రసారమయ్యే తెలుగులో వార్తలు, 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్ని శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. సాయంత్రం 4:00-5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 రాత్రి 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి వింటారు. సాయంత్రం 5:30 రాత్రి 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:40 6:30 సినీ రంజన కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఉంటుంది. 7:45 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ రెండు కార్యక్రమాలు వింటారు. రాత్రి 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 వింటారు స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 9:30 ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఈ మూడు కార్యక్రమాలు కూడా శ్రోతలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిరిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్టపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 మే జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సిబిఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి రెండవసారి పోస్టు మార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ ప్రహార్లో గడ్చిరోలీ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యకుడి పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజులపాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మీరు వినబోయే కార్యక్రమాలు చూద్దాం. ప్రభాత గీతం, భక్తి గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అలాగే 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో సినీ గీతాలు కూడా మిమ్మల్ని అలరిస్తాయి. ముందుగా ప్రభుత్వ గీతం విందాం.

0: ప్రభుత్వ గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
4: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
0: ప్రకటన అనంతరం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు వినండి సినీ భక్తి గీతం.

0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బల హై బాల్, నడువుల తామర హై బాల్, బురద పుల్ల హై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎం లింగంవర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
2: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
1: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
2: సంతాన సాఫల్యతకు మెరుగైన వైద్యం మన నిజామాబాద్ ఉందిక.
1: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
4: అవునండి.
3: ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, హెచ్పివి వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను. అంటే ఈ రొటీన్గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా? ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆడపిల్లల కోసమా, మగపిల్లల కోసమా? అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది?
4: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం.
3: హెచ్పివి,
4: హెచ్పివి వైరస్. బట్ మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో తీసుకోవడంలో తప్పు లేదు.
3: ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది మేడం ఈ వ్యాక్సిన్?
4: గవర్నమెంట్లో అయితే సింగిల్ డోసు ఓన్లీ 14 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి మాత్రమే ఇస్తుంది. మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ సప్లై లేదు.
3: ఓకే.
4: ఇది ప్రైవేట్లో మనకు ఉంటుంది. ప్రైవేట్లో మనకి 4 వేరియంట్స్తో ఆడపిల్లలకి ఇచ్చేటని 4 వేరియంట్స్ అంటే 4 రకాల హెచ్పి వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్. అది మనకు సర్వవ్యాక్ అని ఉంటుంది, గార్డాసిల్ 4 అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి జెనిటల్ వార్డ్స్ నుంచి ప్లస్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మీరు ఇందాట ఒక ప్రశ్న అడిగారు, మేడం మగపిల్లలకు కూడా ఇవ్వచ్చా? ఎస్, ఇది మగపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ హెచ్పివి వైరస్ అనేది ఎవరికైనా రావచ్చు, ఆడపిల్లలకి రావచ్చు, మగపిల్లలకి రావచ్చు. మగపిల్లలకి మరి గర్భాశయం ముఖద్వారం ఉండదు కదా, వాళ్ళకి గర్భాశయం ఉండదు కదా. ఇందాట మీరు చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్తో గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ ప్రొటెక్ట్ అవుతుంది 100% అన్నారు కదా, మరి వాళ్ళకి గర్భాశయమే ఉండదు, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని కొంతమంది అడుగుతారు. అంటే ఈ వైరస్ మనకు వాళ్ళకి జననాంగాలకి, మర్మావయాలకి, నోటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన జెనిటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత మర్మాంగ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఏనల్ క్యాన్సర్స్ అంటే మలద్వార క్యాన్సర్స్, ముఖ ద్వారం ఉంటుంది మలద్వారం, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత పినైల్ క్యాన్సర్స్ నుంచి అంటే మేల్ జెనిటల్ ఆర్గన్ ఉంటుంది కదా, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, నోటి క్యాన్సర్ నుంచి, ఒరోఫరెంజల్ క్యాన్సర్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆ మగపిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మరి ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి ఈ వ్యాక్సిన్? ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాల తర్వాత మగపిల్లలకి మనం రికమెండ్ చేయట్లేదు. సో మరి మగపిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆడపిల్లలకి మాత్రం 4 వేరియంట్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంటే దాంట్లో మనకి జెనిటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత గర్భాశయ ముఖ ద్వారం నుంచి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మగపిల్లలకి ఇచ్చేటివి 9 వేరియంట్స్ ఉంటాయి. సో 9 వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ వచ్చే వ్యాక్సిన్, గార్డాసిల్ 9 అంటాం, అది మగపిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి, మగపిల్లలకి ఇచ్చినట్టయితే 2 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్నాక 6 మంత్స్కి సెకండ్ డోస్. అదే కనుక 14 సంవత్సరాలు దాటిన పిల్లలకి అంటే 15 నుంచి 26 సంవత్సరాల్లో మధ్యలో ఉన్న మగపిల్లలకి మనం 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 2 మంత్స్కి, మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 6 మంత్స్కి 3rd డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగారు మరి ఇది ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో లేదా అని. అవును, ఎందుకంటే మామూలుగా వ్యాక్సిన్ షెడ్యూల్ మనకి చిన్నగా ఉన్నప్పుడు అయిపోతుంది, అంటే 5 ఇయర్స్ వాటి లోపలే షెడ్యూల్ అయిపోతుంది. ఈ వ్యాక్సిన్ మనం ఎప్పుడు ఇస్తున్నాము? 9 నుంచి 14 సంవత్సరాలు
3: మధ్య.
4: కాబట్టి వాళ్ళు ఏంటంటారు, చిన్నపిల్లలకి అది షెడ్యూల్ ఉంటుంది, వ్యాక్సినేషన్ షెడ్యూల్. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి అమ్మాయికి తెలుసు, పుట్టగానే పిల్లలకి టీకాలు ఇప్పాలి, చదువుకున్నా చదువుకుని వాళ్ళకైనా, గ్రామీణులకైనా, అది కామన్. ఆ షెడ్యూల్ ఇది ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని టిక్ కొట్టేసుకుంటారు, అన్ని వ్యాక్సిన్స్ అయిపోయినాయి మా పిల్లలకి. బట్ ఇది ఎప్పుడు ఇస్తున్నాము? 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఇస్తున్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో ఇది లేదు కాబట్టి అది స్కిప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు ఎప్పుడు పిల్లలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? 12 సంవత్సరాల లోపల వాళ్ళకి

0: పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు.
1: అవును.
0: తర్వాత ఈ 12 నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆడపిల్లలు కూడా ఏదైనా మెన్స్ట్రువల్ ప్రాబ్లం వచ్చింది, పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి, పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, మ్యారేజ్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది అంటే అప్పుడు
1: గైనకాలజిస్ట్
0: ఎప్పుడు వస్తారు? వాళ్ళు 18-20 సంవత్సరాల టైంలో వస్తారు. సో ఎప్పుడైతే మన పీక్ టైము వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చే టైంలో వాళ్ళు ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఆ పీరియడ్ స్కిప్ అవుతుంది. సో ఆ పీరియడ్లో ఉండే వ్యాక్సిన్ కాబట్టి ఇది అవేర్నెస్ లేదు. అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఇది. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాక్సిన్ ప్రైవేట్లో కాస్ట్లీ ఉంటుంది. ఒక్క డోసు ఆడపిల్లలకి ఇచ్చే ఒక వ్యాక్సిన్ 4000 ఉంటుంది. సో 3 డోసెస్ తీసుకోవాలి. సో ఇది కాస్ట్ కూడా కొంచెం ఒక ఫ్యాక్టరే, అంటే అంత పాపులర్ కాకపోవడానికి. మగపిల్లలకి తీసుకునే వ్యాక్సిన్ 11,000 ఉంటుంది
1: ఒక వ్యాక్సిన్.
0: సో వాళ్ళకి 9 వేరియంట్స్ ఉంటుంది కదా. సో ఇది అఫోర్డబిలిటీ అందరికీ అందుబాటులో ఉండదు. ఇది ఎప్పుడైతే మనకి ఇది గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తే ఇంకా అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందరు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ వ్యాక్సిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే, ఇప్పుడు మనం బీసీజీ ఇప్పిస్తాము, టీటీ ఇంజెక్షన్ ఇప్పిస్తాము, వాటితో వచ్చి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సేమ్ అలాంటి సైడ్ ఎఫెక్ట్సే దీంతో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం కదా, ఏముంటుంది ఆ రోజు? కొంచెం చెయ్యి కొంచెం నొప్పిగా ఉండడం, ఐచ్చిన దగ్గర కొంచెం దురదలాగా, నొప్పిలాగా, కొంచెం వాపులాగా, కొంచెం జ్వరం వచ్చినట్టు, అంతే కదా. మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్ సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకునే వ్యాక్సిన్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివే ఉంటాయి. గర్భిణీ స్త్రీకి, ప్రతి గర్భిణీ స్త్రీకి టీటీ ఇంజెక్షన్ ఇస్తాం కదా, దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది కూడా అంతే. ఈ వైరస్ అనేది ఇది లైవ్ వైరస్ కాదు, ఇది డెడ్ వైరస్ కాబట్టి దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ అవేర్నెస్ లేకపోవడం మూలంగా ఇంత, అంటే ఒక క్యాన్సర్ మనకి ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీకి ఎఫెక్ట్ చేసే క్యాన్సరు మనం 100% నివారించవచ్చు. సో అలాంటి వ్యాక్సిన్ ఉన్నప్పుడు మనము అవేర్నెస్ లేకపోవడం, అంటే అవగాహన లేకపోవడం తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు అడిగారు మరి వ్యాక్సిన్ తీసుకుంటే 100% ప్రొటెక్షన్ ఉంటుందా అంటే, మళ్ళీ మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా? సర్వైకల్ క్యాన్సర్ రాదు వీళ్ళకి, పెనల్ క్యాన్సర్స్ రావు, ఓరోఫరెంజల్ క్యాన్సర్స్ రావు, వల్వర్ క్యాన్సర్స్ రావు అని 100% షూరా అంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నా సరే స్క్రీనింగ్ చేసుకోవాల్సిందే. సో వ్యాక్సిన్ తీసుకుని కూడా స్క్రీనింగ్
1: చేసుకోవాలి.
0: ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకుని స్క్రీనింగ్ చేసుకుంటో ఇంకా డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ అంటే ఎట్లా, ఎలా గుర్తుపట్టాలి సర్వైకల్ క్యాన్సర్ని అంటే, ఒక సింపుల్ టెస్ట్, పాప్ స్మియర్ అనే ఒక చిన్న సింపుల్ టెస్ట్ ద్వారా మనం గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ని చాలా ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తారు అంటే, మనము మనకి గవర్నమెంట్లో ఏఎన్ఎం సిస్టర్స్, పిహెచ్సిలో ఏ డాక్టర్ అయినా సరే, సింపుల్ అంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనం గైనిక్ ఎగ్జామినేషన్ కోసం స్పెక్లమ్ యూజ్ చేస్తాం. ఆ స్పెక్లమ్ ద్వారా గర్భాశయ ముక్క ద్వారా చూసి ఒక వుడెన్ స్పూన్ లాంటి దాంతో లేదంటే ఒక బ్రష్తో ఆ గర్భాశయ ముక్క ద్వారా స్వీప్ చేసేసి దానిపైన ఉన్న లేయర్ని, కణాలని కలెక్ట్ చేస్తారు. అంత సింపుల్ టెస్ట్, ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఆ టెస్ట్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ని చాలా ముందస్తుగా గుర్తించవచ్చు. అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ వరకు రూపాంతరం చెందడానికి 3 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే మనకు అంత టైం ఇస్తుంది ఆ గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్. ఈ రోజు వచ్చి 6 మంత్స్లో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది అట్లా ఉండదు. ఇది 3 నుంచి 10 సంవత్సరాలు టైం తీసుకుంటుంది క్యాన్సర్ లాగా రూపాంతరం
1: చెందడానికి.
0: అంత టైం మనకు ఇస్తుంది. పోనీ ఏదో పెద్ద కాస్ట్లీ పరీక్షను ఇంకెక్కడికో వెళ్ళాలా, చాలా సింపుల్ పరీక్ష, ఒక క్షణంలో అయిపోయే పరీక్ష. కాబట్టి ప్రతి స్త్రీ ఇది ప్యాప్స్మియర్ అనే పరీక్ష చేసుకోవాలి.
1: ఇది ఏ వయసులో చేయించుకుంటే బాగుంటుంది
0: అయితే, ప్యాప్స్మియర్ అనే పరీక్ష మనం 21 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ప్యాప్స్మియర్ పరీక్ష మనం చేస్తాం. 21 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్స్మియర్ పరీక్ష చేసుకోవాలి. సో 3 సంవత్సరాలకి ఎందుకు చేసుకోవాలంటే, ఒకసారి ఇప్పుడు నార్మల్గా వచ్చాక 3 సంవత్సరాల వరకు 80% క్యాన్సర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు చేసుకోవాలి. సో అది ఏం చేస్తుంది ప్యాప్స్మియర్ అంటే, ఆ ప్రీ క్యాన్సరస్ సెల్స్ని గుర్తుపడుతుంది. అంటే క్యాన్సర్ స్టేజ్లో ఉందా, ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఉందా. ఎప్పుడైతే మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో గుర్తించినట్టయితే సింపుల్ గర్భాశయం తీయకుండానే సింపుల్ పద్ధతుల ద్వారా అది దాన్ని మనం నివారించవచ్చు. అంటే మనం ముందస్తుగా గుర్తుపడితే 100% మనం క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు.
1: ఓకే.
0: సో అంత కామన్ క్యాన్సర్కి అంత సింపుల్ టెస్ట్ ఉంది. మరి హెచ్పీవీ టెస్టింగ్ అంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే, 30 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి మనము ప్యాప్స్మియర్తో పాటు హెచ్పీవీ టెస్టింగ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టే ప్యాప్స్మియర్ కలెక్ట్ చేస్తాం కదా, అదే స్మియర్తోనే హెచ్పీవీ టెస్టింగ్ కూడా అయిపోతుంది. సో అవే

0: సిగ్నల్తో హెచ్పివి టెస్టింగ్ కూడా చేస్తాం. ఆ హెచ్పివి టెస్టింగ్లో కనుక మనకి హెచ్పివి వైరస్ తన శరీరంలో ఆల్రెడీ ప్రవేశించిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ ప్రవేశించలేదు అంటే మళ్ళీ తిరిగి పరీక్ష 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ హెచ్పివి అండ్ ప్యాప్స్మియర్ రెండు కలిపి చేసుకుంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి చేసుకుంటే
1: సరిపోతుంది.
0: సో ఆ విధంగా మనం 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రెగ్యులర్గా ప్యాప్స్మియర్ కానీ హెచ్పివి టెస్టింగ్ కానీ చేసుకోవాలి. ఇవి అంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇది చేసుకోకూడదా? వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ రొటీన్ షెడ్యూల్ చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనం ఇందాట అడిగారు మీరు వ్యాక్సిన్తో 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఇది వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వదు.
1: సో ముందస్తు జాగ్రత్తగా మనం
0: నివారిస్తుంది. అంతేగాని ఆల్రెడీ అమ్మాయి క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే
1: ఉపయోగం ఉండదు. డాక్టర్ గారు, ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక అబ్బాయి ఈ వ్యాక్సిన్ తీసుకున్నాడు, తనకు అనుకూలమైన వయసులో తీసుకున్నాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక ఈ వ్యాక్సిన్ తీసుకుంది, ఇద్దరు సురక్షితంగా ఉన్నారు అనుకోని పరిస్థితుల్లో మల్టిపుల్ పార్ట్నర్ కనుక అమ్మాయికి ఉండి ఉంటే, అదర్ పార్ట్నర్ ఈ వ్యాక్సిన్ తీసుకుని ఉండి ఉండకపోతే, ఈ సర్విక్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అయితే మనకి ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్కి మనకి 2 వెరైటీస్తో వస్తుంది. అంటే హెచ్పివి వైరస్ 16, 18 అనే వెరైటీస్తోనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఆమె వ్యాక్సిన్ తీసుకుంటే దాని నుంచి 100% ప్రొటెక్షన్ అయిపోతుంది. సో తనకి నిన్నట మాట్లాడుకున్నట్టుగా హెచ్పివిలో మనకు 100 రకాల టైప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏమో మనకి గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ని కలుగజేస్తాయి, కొన్ని ఏమో జెనెటల్ వార్డ్స్ని, వాటికి మనకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్ తనకి ఈ పర్టికులర్ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్ ఉండదు. అందుకనే మనం 100% అని చెప్పాం, 90 to 100 అని చెప్తాం. అంటే సపోజ్ ఆమె బాడీలో ఒక 16 నెంబర్ అనే వైరస్ వచ్చేసింది, మరి ఆమె వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్, 16 నుంచి ప్రొటెక్షన్ ఉండదు కదా, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఒకవేళ తనకి హెచ్పివి టెస్టింగ్ చేసినా, హెచ్పివి వైరస్ తన బాడీలో ఉంది అని తెలిసినా కూడా మనం వ్యాక్సిన్ ఇస్తే ఉపయోగమే. అంటే తనకు ఆల్రెడీ వచ్చిన దాని నుంచి ప్రొటెక్షన్ ఉండదు, కానీ మిగతా వైరసెస్ నుంచి తనకి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఎవరైతే అంటే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది ఏంటంటే క్యాన్సర్ ముక్త భారత్ అని. ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో ఈ వ్యాక్సిన్ యొక్క ఉపయోగం అందరికీ అందుబాటులో ఉంటుంది.
1: ఇంకో ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న రోజున, ఇందాక మీరు చెప్పారు అంటే శృంగారంలో పాల్గొనకుండా ఉంటే మంచిది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే మంచిది, ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటాయా? అంటే ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయిన అనుకుందాం ఒక అమ్మాయికి, ఆ టైంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అది పూర్తయిన తర్వాతనే తీసుకోవచ్చా?
0: లేదండి, అంటే తనకి పీరియడ్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్
1: తీసుకోవచ్చు.
0: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుతాం కదా, అంతే, అంతకుమించి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఆ రోజు కొంచెం మనం వ్యాక్సిన్ యూజువల్గా భుజానికి తీసుకోవాల్సి ఉంటుంది, ఇంట్రామస్కులర్ తీసుకోవాలి. తీసుకున్న చోట కొంచెం రెడ్ కానీ, కొంచెం దురద కానీ, కొంచెం వాపులాగా, కొంచెం చేయి కొంచెం నొప్పి వచ్చినట్టు, ఎనీ వ్యాక్సిన్, ఇప్పుడు మనం టీటీ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఇలాంటివి, అలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి కానీ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏముండవు. ఎవరికైనా మరీ ఆ వ్యాక్సిన్ పడని వాళ్ళు ఎలర్జిక్ బాగా ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ మామూలుగా రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టే. సో దీనికోసం మనం
1: భయపడాల్సింది పరీక్ష చేయాల్సిన అవసరం ఏం లేదండి.
0: రొటీన్ గా ఇప్పుడు మనం వ్యాక్సిన్స్
1: ఎలా ఇస్తాము, ఇది కూడా అలాగే ఇస్తా,
0: అంతే సింపుల్.
1: ఆ పర్సన్ కి లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా అప్పటికి ఏదైనా వ్యాధి ఉండి ఉంటే, ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే, ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వచ్చా? ఆ వ్యాధి తగ్గినాక?
0: లేదండి, ఇవ్వచ్చు.
1: అంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధన ఏం లేదు.
0: మామూలుగా వేరే వ్యాక్సిన్స్ కూడా బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఏ వ్యాక్సిన్ కూడా ఇవ్వము. అలాగే ఇది కూడా
1: అంతే.
0: అంతేగాని ఈ వ్యాక్సిన్
1: తీసుకోవడానికి చూడాల్సిన అవసరం ఏం
0: లేదు. అన్ని వ్యాక్సిన్స్ లాగానే ఇది.
1: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్
3: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు, స్త్రీ వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
2: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు, వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
3: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్.

0: నిజామాబాద్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: మీరింతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీతాలు.

0: 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పెద్దరికం చిత్రం కోసం పాడిన పాట ఇది.

0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలిల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలిల్వాడి, నిజామాబాద్.
1: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది కంట్లో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంట్లో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు MMHg ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనైటల్ గ్లకోమాస్ కూడా, కంజనైటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము ఎబో 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు. స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, NCT అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దాంట్లో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటే మూత బిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూత బిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూత బిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ ఎనర్జైజ్ అని, బీటా బ్లాకర్స్, ఎడినర్జిక్, అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు

0: మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి, బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్. ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో, రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇవి సడన్గా వస్తుంటాయి. ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంటు చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతోపాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెషర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెషర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెషర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతూ ఉంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంటు హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్లో, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒకరోజు చెకప్కి ఓపీడీకి వెళ్తే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మనల్ని మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడకపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపుని ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమాలు అలా కాదు, వేరే కేసెస్లో, వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం ఒక వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి. చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టర్ చెప్పాలి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ను చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెషర్ హై ప్రెషర్స్ ఉన్నప్పుడు ఒకటి రోజు లేదు 2 రోజులలో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వు డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందుల్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానమని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకు రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: మీరు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, కానీ ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది అనేవారు మహాత్మా గాంధీ.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆన్లైన్ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: భారతమాత ఘనతను విన్నారు కదా. మరిప్పుడు కళాశాలల్లో ర్యాగింగ్ అనేది సరదాగాను భయంకరంగానూ ఉంటుంది. అందులో ఒక వినూత్న కోణాన్ని చూపుతూ జంట అనే చిన్న కథను మనకు వినిపిస్తానంటోంది చిన్నారి ప్రియాంక. వినిద్దామా మరి.
1: జంట. ఆ రోజు మా కళాశాల కలకల్లాడుతోంది. కారణం, ఎటు చూసినా కొత్త విద్యార్థులతో ఆవరణంతా సందడి సందడిగా ఉంది. నేను ఆ రోజే మొదటిసారిగా కాలేజీకి వెళ్లానేమో. అక్కడున్న సీనియర్ల గుంపులను చూడగానే గుండె గుబేలు మంది. దేవుడా, నన్ను వాళ్ల ర్యాగింగ్ బారిన పడేయకు అనుకుంటూ బిత్తిరి చూపులతో తడబడే అడుగులతో ముందుకు నడిచాను. సీతాకోకచిలుకల్లాంటి అమ్మాయిలతో, నూనుగు మీసాలు వచ్చిన అబ్మాయిలతో ఎటు చూసినా కాలేజీ అంతా కలకల్లాడుతూ కోలాహలంగా ఉంది. ఇంతలో నా దగ్గరికి ఓ సీనియర్ గ్రూపు వచ్చింది. వస్తూనే నన్ను ప్రశ్నల పరంపరతో చంపటం మొదలెట్టారు. నీకు నచ్చిన సినిమా తార ఎవరు అడిగారు ఒకరు. ఖచ్చితంగా రమ్యకృష్ణ లేకపోతే రోజా అన్నాడు మరొకడు. వాణ్ణి ఊరుకొమ్మని చెప్పి నా సమాధానం కోసం అన్నట్టు అంతా నా వైపు చూశారు. నేను తడబడుతూనే సౌందర్య అని చెప్పాను. అందరూ గొల్లున నవ్వారు. పాపం, ఎక్స్పోజింగ్ చేయదు కదా, అందుకే మనోడికి నచ్చి ఉంటుంది, నయం రేవతి అనలేదు అంటూ నవ్వసాగారు. మరొకడు ముందుకు వచ్చి, వీణ్ణి కొత్త రకంగా ర్యాగింగ్ చేయాలిరా అంటూ నా దగ్గరికి వచ్చాడు. అటు చూడు అంటూ అమ్మాయిల గ్రూపును చూయించాడు. నేను అటువైపు తిరిగి చూశాను. నా పక్కనున్నతను అందులోని ఒక అమ్మాయిని చూపించాడు. నేను చూశాను. ఆ అమ్మాయిని చూశావుగా, వెళ్లి ఆమె చేయి పట్టుకొని కాసేపు కాలేజీ ఆవరణంతా తిరుగు. చేయి మాత్రం వదిలిపెట్టకు. అలాగే ఆ అమ్మాయి పేరు అడగటం మర్చిపోవద్దు అంటూ నన్ను ముందుకు నెట్టాడు. వాళ్లు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తారోనన్న భయంతో వెళ్లాను. ఆమె దగ్గరగా వెళ్లి ఏం మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకున్నాను. నన్ను ఏమీ అనకుండా చిరునవ్వులు చిందిస్తూ నా వెంట కలిసి కాలేజీ ఆవరణంతా తిరిగింది. సీనియర్లు కేరింతలు కొడుతూనే ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆశ్చర్యపడుతున్నారు. జంట బాగుందని కొందరన్నారు. నేను తిరిగి వాళ్ల దగ్గరికి వచ్చి ఆమె పేరు సౌందర్య అని చెప్పాను. వాళ్లు ఆశ్చర్యంగా నా వంక చూసి, ఏంటి జోకులేస్తున్నావా, అసలు నువ్వు ఆమెతో మాట్లాడినట్టే లేదు, అసలు ఆమె పేరు నీకెలా తెలుసు అంటూ అడిగారు. ఆమె పేరు నాకెప్పటినుంచో తెలుసు. ప్రతిరోజు ఆమె నేను కలిసి తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆమె నేను కవలలుగా ఒకే తల్లి కడుపులో పుట్టాం కాబట్టి అన్నాను. అంతే మా సీనియర్లంతా అవాక్కైపోయారు.
2: చాలా చక్కని కథ విన్నాం గదా. ఇప్పుడు కొన్నిసార్లు వర్షాలతో వరదలు వస్తుంటే ఇంకొన్నిసార్లు వర్షాలు పడక కరువు తాండవం చేస్తుంది. అలా కొన్ని చోట్ల కరువు కాటకాలు ఏర్పడినప్పుడు తలెత్తే పరిస్థితులను తల్లడిల్లే పల్లె తల్లి అనే పాట ద్వారా మనకు వినిపిస్తానంటోంది అశ్విని. వినండి మరి.

0: తల్లితల్లి వేదనను విన్నారు కదా. నిద్రపోతూ కనేది కళ, నిద్రించిన సమాజాన్ని మేల్కొల్పేది కళ అన్నారు. ఒక కవి తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలనే సందేశాన్ని మేల్కొల్పు అనే నాటిక ద్వారా మనకు తెలియజేయడానికి వెంకటేష్ బృందం సిద్ధంగా ఉంది. ఇందులో జ్యోతిగా అశ్విని, రేఖగా శైలజ, సరితగా స్వాతి, చైతుగా అఖిలేష్, చంద్రంగా వెంకటేష్, రమణంగా శ్రావణ్. వినండి మేల్కొల్పు నాటిక.
1: ఏమండి ఏమండి ఇలా రండి ముందు.
2: అబ్బా ఏమిటే అలా కేకలేస్తావు, విషయం ఏమిటో చెప్పు.
1: కేకలు కాదండి, నేను చెప్పే విషయం వింటే మీరు కేకులు తినిపిస్తారు.
2: అంత తీపి కబురు ఏంటో త్వరగా చెప్పు.
1: మీ ముద్దుల చెల్లెలు సరిత వచ్చే గురువారం కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తున్నానని లెటరు రాసింది.
2: ఇంత కమ్మని వార్త చెప్పావు జ్యోతి, నిజంగా నీకు స్వీట్ ఇవ్వాల్సిందే. నాకు చాలా సంతోషంగా ఉంది.
1: ఏంటి డాడీ అంత ఆనందంగా ఉన్నారు?
2: రామ్మ రారా, ఎల్లుండి మీ అత్తయ్య మామయ్య కూడా ఇక్కడికి వస్తున్నారటమ్మా, అందుకే ఈ ఆనందం.
1: నాకు ఆనందంగా ఉంది డాడీ, వారు వచ్చాక ఎక్కడికైనా టూర్ వెళ్దాం డాడీ.
2: సరేనమ్మా అలాగే వెళ్దాం, నీ ఇష్టాన్ని ఎప్పుడైనా కాదన్నానా?
1: నిన్ను కాలేజీకి వెళ్ళొస్తా డాడీ, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా.
2: హలో బావగారు, బాగున్నారా? రండి రండి.
3: బావగారేంట్రా, బంధుత్వం కంటే స్నేహమే గొప్పదని నీకు తెలుసు కదా. నన్ను బావా అని పిలవకూడదని నీకు ఇదివరకే చెప్పాను, నన్ను ఒరే చంద్రమనే పిలవాలి.
2: సరేలేరా అలాగే పిలుస్తాను, గాని ముందు కాలు కడుక్కోండి. అమ్మా సరిత బాగున్నావా? అమ్మా
0: బాగున్నానన్నయ్యా.
2: ఏమయ్యా రమణ ఏం చేస్తున్నావు ఇప్పుడు?
4: డిగ్రీ ఫైనల్ ఇయర్ మావయ్యా.
1: అందరూ క్షేమమేనా అన్నయ్య?
3: మేమంతా క్షేమమే, నువ్వేంటి అలా చిక్కిపోయావు? ఏరా చైతన్య, నీ కవితలు గాని వినిపిస్తున్నావా ఏంటి?
2: ఒరేయ్ ఒరేయ్, కాలేజీ రోజుల్లో నా కవితలంటే చెవికొసుకునేవాడివి, ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏమీ బాగులేదురా.
1: ఇలా బయట కూర్చొని మాట్లాడుతుంటే సమయం తెలియదు. అందరూ చేతులు కడుక్కొని రండి, భోజనాలు వడ్డిస్తాను.
4: అత్తయ్య రేఖ ఏది కనబడటం లేదు?
1: ఏదో పుస్తకం కోసమని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అదిగో రానే వస్తుంది రేఖ.
5: హాయ్ బావా, ఎప్పుడొచ్చారు?
4: ఇందాకే వచ్చాలే, నీకోసమే చూస్తున్నాను. నీతో చాలా కబుర్లు చెప్పాలి.
5: నేను కూడా నీతో చాలా మాట్లాడాలి, అందుకోసమే డాడీతో టూర్ వెళ్దామని చెప్పాను.
0: ఎక్కడికమ్మా?
5: నాగార్జున సాగర్ అయితే బాగుంటుందనుకుంటున్నాను, ఏమంటారు నాన్న?
2: సరేనమ్మా ఆదివారం నాడు అలాగే వెళ్దాం.
5: బావా, బయ్యారంగా కదులుతున్న నీటి అలలు ఎంత ముచ్చటేస్తున్నాయి.
4: గంట నుంచి అలాగే చెప్తున్నావు కానీ మన కబుర్లు చాలించి డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా.
3: అరే చైతన్య, ఈ మధ్య ఏమైనా రచనలు చేస్తున్నావా లేదా?
2: లేదురా, ఏమీ రాయడం లేదు.
0: అదేంటన్నయ్యా, ఈ రోజు దేశంలో ఎన్నో సమస్యలున్నాయి, ఏదో ఒక దాని గురించి రాయవచ్చు కదా.
4: అవును మావయ్య, మీలాంటి రచయితలు ఊరికే కూర్చోవద్దు. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన నేటి తరుణంలో మన దేశంలో అనేక సమస్యలున్నాయి.
0: ముఖ్యంగా జనాభా పెరుగుదల మన దేశ ప్రగతికి అవరోధంగా మారుతుంది. చాలా రకాల సమస్యలు కలగడానికి జనాభా పెరుగుదలే కారణమవుతుంది.
5: అవును, కాలేజీలో సీటు దొరకాలన్నా ఉద్యోగాలు దొరకాలన్నా పోటీ ఎక్కువైపోతుంది.
1: పోటీ ఏమో గాని అసలు జీవించడమే కష్టమవుతుంది. మా పక్కింటి రంగయ్య గారికి 4 పిల్లలు, వారేమో బీదవారు. పిల్లలను చదివించడం పక్కన పెడితే వారికి కనీసం ఆహారం సరిగా ఉండదు. అందులో పెద్ద పిల్లలిద్దరిని దొరల దగ్గర జీతం

0: చూపించాడు. పాపం ఆ పిల్లల బాల్యం అంతా వ్యర్థంగా గడిచిపోతుంది.
1: అంతేకాకుండా జనాభా పెరుగుదల వలన కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఆహారం కోసం, నివాసం కోసం అడవులను నరకడం వలన వర్షాలు తగ్గిపోతాయి. జీవుల యొక్క సమతా స్థితి దెబ్బతింటుంది.
2: కాబట్టి ఒరే చైతన్య, నీ ఊరికే కూర్చోకుండా సమాజాన్ని మేల్కొల్పే విధంగా రచనలు సాగించు.
3: అవును, నా కళాన్ని హలంగా మార్చి సమాజాన్ని దున్నుతాను. దేశ ప్రగతికి అవరోధనమవుతున్న అన్ని సమస్యలపై ధ్వజమెత్తుతాను. ప్రజలందరిలో ప్రగతి దిశగా మార్పుకై కృషి చేస్తాను. జనాభా పెరుగుదల వలన పసివారి జీవితాలు ఎలా బుగ్గిపాలవుతున్నాయో, వాతావరణ కాలుష్యానికి జనాభా ఎలా కారణమవుతుందో, ఇంకా అనేక అనర్థాలు ఎలా కలుగుతాయో అందరికీ తెలిసేలా ఎలుగెత్తి చాటుతాను. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన సమాజాన్ని మేల్కొల్పి నవ సమాజ నిర్మాణానికై పాటుపడతాను.
4: ఇక్కడ మనమంతా ఇంత హాయిగా ఉన్నామంటే అందుకు కారణం సైనికులు. నిరంతరం అప్రమత్తులై భారతమాత సేవలో ప్రాణాలు సైతం అర్పిస్తున్న నిజమైన దేశభక్తులు వారు. తన చిన్ని కవిత ఓ వీరజవాను ద్వారా వారిని స్మరిస్తానంటూ శ్రావణ్ సిద్ధంగా ఉన్నాను. అవలోకించండి.
5: దేశసేవయే నీ ధ్యేయమై కదిలేవు కద నంబుకు, శత్రు సంహారం నీ లక్ష్యమై సాగేవు మును ముందుకు. నిత్య జ్యోతివి నీవు, ఆరని దివిటివి నీవు. నిత్య జ్యోతివి నీవు, ఆరని దివిటివి నీవు. శాంతి పావని మన భారతావనిలో అశాంతి రగిలించి మత కల్లోలాలతో మారణ హోమం సాగించాలని, సస్యశ్యామల భారతంలో రక్తపుటేరులు పారించాలని, కుయుక్తులు పన్నుచున్న మత దురహంకారాలను మరుభూమిలో మట్టి కరిపించుటకై పోరు సలుపుతున్న నీ ధైర్యం అసమానం. వెన్ను చూపక పోరుచున్న నీ శౌర్యం నిరూపమానం. హరివిల్లును ఆయుధంగా మలచి, నక్షత్రాలని ఫిరంగి గుల్లుగా మార్చి, అభినవ అభిమన్యుడవై వైరసేనలా తరిమికొట్టేవు. నిజమైన దేశభక్తుడవు నీవు, నిఖిల జగతిలో వెలిగే జ్యోతివి నీవు. నిజమైన దేశభక్తుడవు నీవు, నిఖిల జగతిలో వెలిగే జ్యోతివి నీవు. ఓ వీరజవాను, నీకిదే నా సలాము. ఓ వీరజవాను, నీకిదే నా సలాము.
6: సృష్టిలో అతి సుందరమైనది స్నేహం. ఒకచోట చదువుకున్న స్నేహితులంతా పై చదువులకై వేర్వేరు చోట్లకు వెళ్లినా వారెప్పటికీ మనసు నుండి దూరంగా వెళ్లలేరనే భావాన్ని మనసులోన నీరూపు అనే చక్కని గేయం ద్వారా వినిపించడానికి సోను సిద్ధంగా ఉంది. వినండి మరి.

0: చక్కనైన గొంతుతో సోను ఆలపించిన మధుర గీతం మనని అలరించింది గదా. అంతటి మధురమైనది మన తెలుగు భాష. తెలుగు గొప్పదనాన్ని చిన్న పద్యం ద్వారా మౌనిక తెలుపుతానంటూ సిద్ధంగా ఉంది. వినేద్దామా మరి.
1: తెలగానయందున తేజరిల్లిన భాష, మునులకైనను కూడా ముక్తినిచ్చు, కౌల కలమునందు కదలాడిన తెలుగు, ముగ్గురమ్మలకైన ముచ్చటవును, అమ్మ పాలవలను కమ్మనైన తెలుగు, అజరామరవును అగ్గి సాక్షి, ఉగ్గు పాల కలిసి ఉరకలెత్తిన భాష, నిగ్గుదేలను నేడు నిప్పువోలే, గుండెయందు నిల్పి దండిగా చాటుమా, తెలుగు భాష ఇలను వెలుగు నటుల కలిసి.

0: చివరగా మన అందరి తల్లి భారతమాత గుండెల్లో దాగిన బాధను రోదన అనే వాక్య రూపంలో మనకు చెప్పడానికి వందన సిద్ధంగా ఉంది, వినండి.
1: రోదన నేడు మౌనంగా రోదిస్తుంది నా మాతృభూమి. ఆ రోదన అరణ్య వేదనలా ఉంది. ఎందుకేడుస్తున్నావు అని నా తల్లిని అడిగేవారు లేకపోయారు. ఆ ఏడుపు మాన్పే ప్రయత్నం చేయలేకపోయారు. ఎవరి పనులు వారివి, ఎవరి తపనలు వారివి, పక్కవారిని గురించి పట్టించుకునే సమయమే లేదు. ఎంతో పుణ్యమూర్తి అయిన నా భారతమాతను పట్టించుకునేవారు కరువయ్యారు. ఎందరో మహామౌలకు మహానీయులకు జన్మనిచ్చింది నా తల్లి, కాని నేడు ఆ తల్లి రుణం తీర్చుకునేవారే కరువయ్యారు. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా, వైభవంగా రాజదర్బారులలో రాజా టీవీగా బ్రతికింది నా తల్లి, కాని నేడు సమాజంలో మచ్చుకైనా కనిపించని మానవత్వం మమతానురాగాల కోసం వెతికి వెతికి వేసారిపోతుంది. ప్రతి ఒక్కరిలోనూ స్వార్థ చింతన పెరిగిపోయింది. పగలు ప్రతికార జ్వాలలు రగులుతున్నాయి. అడుగడుగున అవినీతి అశాంతి పేరుకుపోయింది. అనువనూన అక్రమాలు అన్యాయాలు పేట్రేగిపోతున్నాయి. ఎవ్వరిని చూసినా కళ్ళల్లో కన్నీళ్లు, పెదులపై ప్లాస్టిక్ నవ్వులు, గుండెలలో తీరని గుబులు తెచ్చిపెట్టుకుంటున్న దర్పాలు. ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తిని వీలైనంత వరకు మోసపుచ్చాలని నమ్మించి నట్టింట ముంచాలనే వెర్రాశలతో పిచ్చి ఆలోచన చేస్తున్నారు. యువతే దేశ భవిత అని మరిచిన యువత ఫ్యాషన్ల పేరిటి వెర్రిమొర్రి గంతులు మన సంప్రదాయాలు నాగరికతను నట్టింట ముంచుతున్నాయి. కల్చర్ పేరుతో విదేశీ నాగరికతను ఆచరిస్తూ మన నాగరికతకు సమాధులు కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తప్పు, ఇది చాలా తప్పు అని గొంతెత్తి అరవాలనుంది, కాని అరవలేక చిన్ని రోదన.
0: ఇంతవరకు మోస్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. రచన సంజీవ్, మనసా సంజీవ్. ఇందులో భారతీ మేడం మరియు 9వ తరగతి నుండి సోను, శైలజ, వెంకటేష్, అఖిలేష్, మౌనిక. 10వ తరగతి నుండి స్వాతి, ప్రియాంక, అశ్విని, వందన, మంజుల, శ్రావణ్ పాల్గొన్నారు. జై హింద్.
2: మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోస్ట విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి ఆకాశమంతా చిత్రంలోని పాట.

ఈనాటి బాలభారతి చిన్నారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో

కార్యక్రమంలో మొదటి పాటగా విందాం ఖైదీ ఈ చిత్రంలో నుంచి. ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ పాంగ్రా నుంచి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీవాడి, నిజామాబాద్. డాక్టర్ సీనునాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
4: సంప్రదించండి
2: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
7: ప్రకటన యంత్రం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి, తారక రాముడు ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలరాజు రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా నండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినించ చేయండి.
8: అమ్మగారు, అమ్మగారు, ఒట్టేసి చెప్పండి అమ్మగారు.
7: ఏంటది
8: అందరిలా చూడరుగా నన్ను మీరు?
7: అంటే
8: ఆ ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
7: అయితే
8: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
7: రాదులే.
8: అంటే?
7: అంటే
8: నేనంటే
7: నువ్వంటే
8: మీకెంతో
7: నాకెంతో
8: ఇష్టం అన్నమాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు ఖలీజా ఈ చిత్రంలోని పాటని మాకోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ మండలం మున్నిపేట మండలం నుంచి పన్నేకే నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంజ్ వీరు రిక్వెస్ట్ పంపించారు వారి కోసం ఈ పాట.

హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి సిరివేముల ఈ చిత్రంలోని పాట. ఈ పాటను ప్రసారం చేయండి అంటూ నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి సుకుమార్, నైనా, శ్రీమంత్, రజిత, ప్రవీణ్ రిక్వెస్ట్ పంపించారు. మరి ఆ పాట ఇప్పుడు విందాం.

ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యదకనుమలలో ప్రతిధ్వని.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కంటి ఇంజెక్షన్ ఎప్పుడు ఎందుకు ఇస్తారు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మోకల్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 7:30 ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 7:30 అలీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఎప్పుడు వినండి, గ్యాంగ్ లీడర్ ఈ చిత్రం నుంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ జక్రంపల్లి నుంచి ప్రియాంక, ఉషారాణి, దివ్య, జాన్సీ, అరుణ, రాజేందర్, చిలుక రాజేందర్, రాజేశ్వర్, కిషన్, ఇంకా కావేరి వీరి కోసం ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషాన్వీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు మీరు వినవచ్చు. గమనికి విన్నారు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
0: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 7:30 మీరు వినవచ్చు. గమనికి విన్నారు.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు వినండి. పెదరాయుడు ఈ చిత్రంలో నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోష్ని రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం ఈ పాట.

శ్రోతులకు ఒక గమనిక. ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో థైరాయిడ్, షుగర్, అధిక బరువు, ఉబ్బకాయం గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8:30 మీరు వినవచ్చు. గమనికి విన్నారు.

0: सहायता स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని రకాల దంతాలు, చెవుల సమస్యల నివారణ మార్గాల గురించి దంతవేదల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు శ్రోతలు వినవచ్చు. గమనిక విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
1: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తాజ్మహల్. ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ శ్రోతలు అజీజ్బాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మహమ్మద్ యసీన్, షేక్ సలీం వీరంతా నిజామాబాద్ జిల్లా నెహ్రూ పార్క్ నుంచి రిక్వెస్ట్ పంపించారు. పార్కోసం వచ్చేసింది ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా రావడం, ప్రొస్టేట్ గ్రంథి సమస్యల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
1: చాలా తీగా ఉంటుంది. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: అదే ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: థాంక్స్ కప్పు, కాపాడావు.

19వ తేదీ మంగళవారం ఉదయం 7:58 మీరు వినవచ్చు. గమనిక విన్నారు శ్రోతలు. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సిరిసిరి నువ్వ. ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య వీరంతా నిజామాబాద్ జిల్లా ఆర్మూ నుంచి రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం ఈ పాట

కార్యక్రమంలో చివరి పాటగా వినండి ప్రేమ ఈ చిత్రంలోని పాట. ఈ పాటను ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం కార్యక్రమంలో చివరి పాటగా ఈ పాట.

రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్ లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగీ పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎప్సెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను అధికారులు దారిమళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత హెచ్ఓడీలను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 29 పరుగులతో తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి.

అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి ఇష్టదేవతలను చింతించి వ్యాసునకు మృక్కి కాళిదాసునకు కైవారంబు చేసి మరియు ఇతర పూర్వనాటకకర్తల సంభావనంబు గావించి వర్తమానకర్తలకు ప్రియంబువలికి

0: తల్లి భూదేవి, ఎందులకి కంటి నీరు? ఏల దుఃఖించుచుంటివి? శరీరము రోగభూయిష్టమయ్యున్నట్లుగా అనవచ్చుతున్నది.
1: నాయన ధర్మదేవత, ఏమని చెప్పుదు దుర్నిమిత్తముల నిన్ననే చెప్పుదు. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిదేమున్నది? కృతయుగంబున తపశ్శౌచ దయా సత్యములను నాలుగు నీకు పాదములను చెప్పుదు. అటువంటిది త్రేతాయుగంబున ఒక్క పాదంబు, ద్వాపరంబున పాదద్వయంబు నశించి ఇప్పుడు కలియుగమందు పాదత్రయంబు భగ్నంబయ్యి అవశిష్టంబగు ఒంటికాలితో ధర్మదేవతవైన నీవు
2: ధర్మదేవత భూమాతలిద్దరూ ఇక్కడ చేరి సరసోక్తి మారుచుంటిరా? తన్నెడగా కమిము నేరం కూలగ తన్నెడ. ఆగు సమ్మతి, ఆగు మాగుము. సాధువులకు బాధలు కావించు కలుల ఖండించిన నా ఖడ్గమిందుల వినువీధికెగిన నేల దాగినా పట్టి నిన్ను చందెడగా.
3: రాజోత్తమ పరిక్షిన్నరేంద్ర రక్షింపు, శరణాగతుడ రక్షింపు.
2: దురాత్మ, అర్జున పౌత్రుడైన ఈ పరీక్షిత్తు శరణమని మృక్కిన వారిన చంపనులడు. దుర్జన భావంబు విడిచి తొలగిపోము. నీవు పాపబంధుండవు, మా బాహుపాలితంబైన దేశంబను నిలవలు. పొమ్ము, నిన్ను అసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయ కలహ కపట కలుషాలక్ష్మ్యాది ధర్మేతర సమూహంబులు ఆశ్రయించగలవు.
3: జగదీశ్వర, నీ ఖడ్గ ధగద్ధగిత ప్రభలు నా గుండెలను ధరించుచున్నవి. ఇక ఎక్కడికి పోదును, ఏమి చేతులు?
2: ఒరి క్రూరాత్మక కలి, నీకు ప్రాణివధ, స్త్రీ, ద్యూత, పానంబులనియడి నాలుగు స్థానంబులనెత్తుతున్నాడు. పొమ్ము
3: నరేంద్ర, మరికొన్ని స్థానంబుల నానతి చేయుడు.
2: సరియా, సువర్ణమూలంబగు అసత్య మద కామ హింసావైరంబులనియడు పంచప్రదేశంబులను సంగుతున్నాడు. మరి ఇతర స్థలంబులు స్పృశించితివా, నీ తల తెగటార్చను. పొమ్మిక
0: ధన్యుడ రాజేంద్ర, ధన్యుడ.
2: ధర్మదేవత, గత యుగములలో హీనములైన తపశ్శౌచ దయలనేడి నీ మూడు పాదంబుల నీకిదే ఇచ్చుతున్నాడు.
0: మహాప్రసాదం విజయ పౌత్ర, మహాప్రసాదం. ఈ విజయోత్సాహమున శుభముహూర్తంబున ఎవ్వరికి నీ తెలియరాని రహస్య కథ యొక్కటి చెప్పెద అవతరింపుడు. ఈ కథారహస్యమును భగవంతుడైన పరమేశ్వరుండెరుంగు మరియు దేవర్షియుగు నారదుండును భగవంతుడు కపిలమునియు మాత్రమే ఎరుంగుదురు. వరులకెవ్వరికి నీ తెలియరాదు.
2: ఏమా కథ, ఎవరి కథా వృత్తాంతంబు?
0: ఎవరైతే నిన్ను రక్షించి ప్రాణభిక్ష పెట్టిరో ఆ పరమేశ్వరుని చిత్రకథ. పరీక్షన్ మహారాజా, నీవు నీ తల్లి ఉత్తర గర్భమున గర్భస్థ శిశువయ్యుండగా ద్రోణనందనుడైన అశ్వత్థామ క్రోధావేశుండై లోకమంతయు అపాండవంబయ్యుడుమని దివ్యాస్త్రం వేసి ఆ దుర్భర బాణానలమున నీవు దగ్ధమవుచుండగా మీ తల్లి ఈ దుర్లోక్యమును మాన్పుమని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొని అయ్యడ నా పరమేశ్వరుండు వైష్ణవమాయ గప్పి అంగుష్టమాత్ర దేహుండై గర్భమున దొచ్చి గద జేతదాల్చి బ్రహ్మశిరంబనేడి ఆ దివ్యాస్త్ర స్ఫూర్తి నడంచి నిన్ను కాపాడిన లీలామానుష విగ్రహధారి యొక్క చిత్రకథ యొకండు చెప్పెద ఆకరణింపు.
2: తమ సెలవు, సావధానుండ.
0: పరమ భాగవతోత్తమురాలును శ్రీకృష్ణుని పట్టపురాణీయునైన రుక్మిణి సహోదరుండైన రుక్మి కుండినపురంబును రాజధానిగా చేసుకుని విదర్భరాజ్యము నేలుచుండే. ఆ రాజ్యమున ఒక కుగ్రామమునందు వైప్లవ్యుండును సత్కవీశ్వరుండొకడు ఆ లీలామానుష విగ్రహధారి యొక్క ప్రకారంబుల ప్రభావితుండై శ్రీకృష్ణ శిరోభారమును నాటక ప్రబంధమును రచించి అది వెలుగులోనికి వచ్చిన ఇమ్మనుజేశ్వరాధములకు జట్ట కలుగునని కృష్ణవైరి అయిన రుక్మి ప్రభు కుపితుండై ఆ వైప్లవ్య గ్రంథమును లాగికొని భూస్థాపితంబు జయించి ఆ వైప్లవ్య మహామునిని శిరఛేదనంబు గావించి
3: కృష్ణ కృష్ణ
0: శిరఛేదనమైన అమ్మునీశ్వరుండు ఇప్పటికీ సజీవుడయ్యున్నవాడు. ఆ ఖండిత శిరస్సు ఇప్పటికీ చేతనమై సజీవమై నీరాకు కొరకు ఎదురు చూచుతున్నది. నరేంద్ర, సత్వరమేజని ఆ సత్కవీశ్వరునుద్ధరింపుము. సత్కవీశ్వర ఖండిత శిరస్సు నీకొక రహస్యము చెప్పగలదు. విజయోస్తు, వెళ్ళిరమ్ము.

0: నరేంద్ర. పరిచిన్నరేంద్ర.
1: ఎవరు? ఎక్కడ?
0: ఇటు ఇటు పైకి చూడు. నేనే. వైప్లవ్యుండ కవి.
1: మృక్యద మీకు విగత శరీరులై ఒక్క శిరస్సుతోనే వృక్షశాఖను వేలాడుతున్న మీరు సత్కవులైన వైప్లవ్యుల మహాశ్చర్యం. ఖండిత శిరస్కులై ఇంతకాలం ఎటుల జీవించి ఉంటుంది సత్కవి?
0: పరమాత్మని కృప వల్ల నీ ప్రతీక్షలో ప్రాణములుగ్గబట్టి ఈ చుంచువన నిలిపి జీవించుతున్నాను. నీ రాకతో నాయ

0: వచ్చినది. మరి నీకు ఈ రహస్యము చెప్పుటకి నా ప్రాణములు నిలుపుకుంటుంది. నీకు దక్క అన్యుల చేరికి చెప్పినను ప్రయోజనం ఉండదని
1: చెప్పండి సత్కవి. మీ దాసుడు నేను.
0: భక్తవత్సల ఆశ్రిత రక్షక, నాకే రచింపబడిన గ్రంథం అది ఆ సమీప శైల గుహయ, నిరంతర నిబిడాంధకార కంటకావృత శైల గుహయందు నిక్షిప్తమయ్యున్నది. దాని బయటకి తీయించవలయునాయు భూస్థాపితమైన కారణము చే అందు కొన్ని భాగములు శిథిలములయ్యు. ఆ శిథిల భాగములను గ్రంథపాఠములను పూరించగలిగిన పుణ్యపురుషుడు ఈ ప్రపంచం కూడా ఒక్కడే గలడు. వేదవ్యాస పుత్రుండైన శుక మహాయోగి అతని సహాయముతో ఈ పవిత్ర కార్యమును నెరవేర్చు. నీకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆనయ్య, శ్రీకృష్ణ శిరోపారమును గ్రంథరచన వల్ల నేను, ఆ గ్రంథ ప్రాచుర్య సేవ వల్ల నీవును ధరించగలవు.
1: కృతార్థులను వైప్లవ్య, తక్షణమే ఆ నాటక ప్రబంధమును బయటికి తీయించి మీ సెలవు ప్రకారం సుఖమహర్షులతో పూరింపజేయించి నటీనట గాయకుల రప్పించి వాడవాడల ప్రదర్శన లిప్పింతు
0: శుభమస్తు.

0: வாசந்திக்கு, அண்டே வாசந்திக்கு, அஞ்சே வாசந்திக்கு, ஹலா வாசந்திக்கு, நின்னேனே ஜந்திகா, ஏவிட்டி பராகு சித்தகிஸ்துன்னோ?
1: பராகு லேது, சிராகு லேது, நுவு காசேப் மாட்லாடக ஊரக்குண்டு வசந்தகா.
0: அதுகோ, சிராகு லேதன் துனே சிடப்படலாடி போத்துன்னோ, காரணம் ஏமிட்டி?
1: காரணம் செப்தே, நுவு ஆர்ச்சகலவா, தீர்ச்சகலவா.
0: அன்னன்னா, அந்த ஹீனமை போயானா? அந்த சேதகானி செவுல பில்லிக்கிந்த கட்டாவா நன்னு? ஒசே வாசந்திகா.
1: இதுகோ, ஒசே கிசே அண்ணா வண்டே, நிஜங்கானே நீ செவுலி எக்கலாகேஸ்தானு. அப்படிக்கு அச்சு பொன்னக்காயலாக உண்டாவு.
0: நுவு இப்படிக்கே உண்ணாவு கதே, நீதி திம்மே சப்பையலாக?
1: ஐயோ வசந்தையா, நாக்கு அசலு கோபம் முக்கு மீதனே உண்டுந்தி.
0: அந்துகனே கதே அண்டே, ஆ முக்கு கந்தவனி முக்கிர ஜெயிஸ்த. மனலோ மாட, நுவு நன்னு அண்டே ஈ செட்டந்த மக மனுஷினி பதி மந்திலோனு பட்டுக்கொண்டு ஓரி ஓரி அனகாலேனி தப்பு, பிட்டத்த ஆட கூத்தூர்னி நின்னு நீ நிஜ சுத்தாந்தயகாந்தంలో ஓசி அண்டே தப்பొచ్చిందే.
1: சரேலே ஊர்க்கோ பாபனய்య, ఎవరైనా వింటే నిజం అనుకోగలరు.
0: అలా నవ్వొచ్చింది కదా, నవ్వాం కదా, ఇప్పుడు చెప్పు. ఓయమ్మ, పట్టపురాణి ప్రియసఖియ, రుక్మిణీ చలి, వాసంతిక, జంతిక, నీ చిరుబుర్రులకు కారణం దయ్యది ప్రభువుల వారి శిరోభారం.
1: ప్రభువులకు శిరోవేదన కలిగిందంటే అది మనకు కాదా వసంతక?
0: గొప్ప ఆధ్యాత్మిక భావన.
1: ప్రభువుల వారి భారం పట్టపురాణి భారం, ఆ పట్టపురాణి భారం ప్రియనెచ్చలినైన నా భారం.
0: నీ భారమే ఇకపై నా భారమగుగాక. నాకు సంక్రమించి నాతోనే ఆగక అది నా ప్రజలకున్ను వ్యాపించుగాక.
1: నీకా? నీకెందుకొస్తుందయ్యా వసంతక?
0: అంటే ఓసే ఓసే జంతిక, నా చర్మం మందమనా నీ అభిప్రాయం?
1: కాదయ్యా, ప్రభుల వారి చెలికాడా, శ్రీకృష్ణ పరమాత్ముల సైదోడ, వసంతయ్య, బొంతయ్య, నీవు వీటన్నిటినీ అధిగమించిన వాడవని, అతీతుడవని. గొప్ప ఆధ్యాత్మిక భావన కదూ.
0: వారుగో కలహ భోజనమైన నారదమునీంద్రులు విచ్చేయుచున్నారు. ఇంకా కథలకు కొదవేమున్నది, తిండికి తరుగేమున్నది, తినగలిగిన వారికి తినగలిగినంత.

0: నారదమునీంద్రులకు నమస్కారం.
1: దయచేయండి దేవర్షి, దయచేయండి.
2: నారాయణ నారాయణ, సర్వులకు సుఖమే గదా.
1: నా చేత చెప్పించడానికి కాకపోతే సుఖంగా ఉన్న తోటికి తమరు విచ్చేస్తారా మునీంద్ర?
2: వసంతక, నా కలహ కారణములన్నీయు సర్వలోకోపకారకములని గదా విదితము.
1: అయితే మనగుడుపుల కోసమే మా ద్వారకా నగరమున దిగినారా ఏమిటి స్వామి? పులి మీద పుట్రలాగా ఈ కలహ కల్పన ఒకట. ఇప్పటికే మా ప్రభువులకు శిరోభారం.
2: ఏమిటేమిటి వసంతక, ఏమిటన్నావు, ఏమైనది?
1: అయ్యా, నా నోట చెప్పించాలని తమ ప్రయత్నం.
2: లేకుంటే సత్వరజస్తమో గుణ పరిహారిణి అయిన భక్తి మార్గానుయాయులం మాకేం తెలుస్తుందయ్యా
1: స్వామి? మీరు త్రిభువన సంచారులు, దివ్య జ్ఞాన స్వరూపుడు, దేవర్షులు.
2: నారాయణ,
1: మీకు తెలియని కార్యమున్నదా? అయినా మీపోటి మహాత్ములు అడిగిన కారణాన తప్పక సమాధానం చెప్పి పుణ్యలోకాన పోయేదగాక.
2: చెప్పుము.
1: మా ప్రభువుల వారికి శిరోభారం వచ్చినది, వల్లమాలిన శిరోభారం.
2: నారాయణ,
1: రుక్మిణమ్మ సొంటి గంధమే రాసిందా? సత్యభామాదేవి కర్పూరమే పట్టు వేసిందా? రాజపురోహితుడు గర్గుడు కంట్లో కలికమే వేశాడా? దేశదేశాల భిషద్వర చక్రవర్తులంతా వచ్చి?
2: భిషద్వరులంతా వచ్చారా?
1: రారా స్వామి. ఈ శిరోవేదన్ను తగ్గించిన వారికి 10,000 ధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను, 9,000 గజంబులును, గజంబులకు శతగుణములైన రథంబులును, రథంబులకు శతగుణములైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహమును ఇతమని దండోరా వేయిస్తే రాకమారుతారా?
2: నారాయణ, వచ్చిన వారంతా మరి చప్పరించి వెళ్ళారా వసంతక?
1: అది వేరుగా చెప్పాలా మునీంద్ర. ప్రభువుల వారి శిరోభారం తగ్గుముఖం పట్టలేదు సరిగదా. శుక్లపక్ష చంద్రునికి వల్లే దినదినాభివృద్ధి చెందుతున్నది. తలకు వాసిన కట్టు కట్టుకుని కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నారు పాపం ప్రభువుల వారు.
2: నారాయణ, పద వసంతక, ప్రభువుల వారి దర్శనం చేసుకుందాం. నారాయణ నారాయణ, అంతా ఇక్కడే ఉన్నారే. ఓహో, ఇటు ఉగ్రసేన వసుదేవ బలభద్రాది గురుజనంబులు, సాత్యకి శరణ ప్రకృతి సోదరులు, ప్రద్యుమ్న సాంబ సంకర్షణాది కుమారవర్గము, యదు వృష్టి కురు భోజాంతక బంధు సందోహంబులు, అహో అటు రుక్మిణి జాంబవతి సత్య భద్ర లక్షణమునకు అష్టమహిషులు కొలువు తీర్చినట్లున్నారే. కృష్ణుడెక్కడ?
3: మునిచంద్ర, వారి బాధ చూడలేకుండా ఉన్నాం.
2: రుక్మిణమ్మ, నీవెందుకమ్మా తలకు వాసన కట్టుకున్నావు?
3: నీకు తెలియదా మునీంద్ర, పతి ఏ రూపము దాల్చిన మా రుక్మిణమ్మ ఆ రూపము దాల్చను కదా.
2: నారాయణ, చింతిలకు తల్లి, త్వరలోనే నీ భర్త వేదనారహితుడవుతాడు.
3: మహానుగ్రహం.
1: ఇంకా అటు అటు చూడండి మునీంద్ర, 16,000 అచ్చరలు ప్రాసాదాలు పట్టక ఉద్యానవనములలోనూ కొలనుల్లోనూ విడిచినారు.
2: ఏమన్నావు వసంతక, 16,000 అచ్చరలా?
1: అవును స్వామి, తెప్ప తిరునాళ్ళలా ఉన్నదనుకోండి.
2: ఆ ఒక్క అచ్చరను, ఆ మిగులాక్షర్ని ఎక్కడ పట్టుకొచ్చావయ్యా వసంతక? 16,000 అందరకూ తెలిసినది, నరకాసురుని చెరవిడిపించి తెచ్చిన రాజకన్యలు. మరి ఆ మిగులాక్షరి?
1: బాబు, మీకు పుణ్యం ఉంటుంది, అంత గట్టిగా అరవకండి. నా కొలువుకు భంగం రాగలదు. ఏదో వేదవాదుల ఇంట పుట్టిన సద్బ్రాహ్మణు కదా అని.
2: వసంతక,
1: రహస్యం ఒకటి చెప్పబూనుకుంటే కొండ మీద గోలేమిటన్నట్లు గడబిడ చేస్తారే స్వామి. నాకు తెలియగలుగుతాను, తమరికి మధ్య చెవుడేమైనా వచ్చిందా? ఏమన్నావు ఏమన్నావు అని నెట్టిస్తున్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు.
2: నారాయణ, అసాధ్యుడవయ్యా నీవు వసంతక. చెప్పు, రహస్యమును రహస్యముగానే ఉంచుతాను.
1: మరీ అంత దాగని రహస్యం కూడా కాదనుకోండి. ఎందుకులేండి మునీంద్ర, నే చెప్పను.
2: ఓరి వసంతక, నీ నోటితుత్తర నాకు తెలియదనుకున్నావా? చెప్పకుండా నీవు ఉండలేవు. ఉంటే నీ కడుపు ఉబ్బరిస్తుంది, ఉబ్బరించిందంటే చస్తావు.
1: మునీంద్ర, ముని చక్రవర్తి ముని సార్వభౌమ ప్రతిహత మమంగళం, నీ పాదదాసుడను అధీనంగాక మా తాతకు అవ్వకు కలిపి మా నాయన ఒక్కడే కొడుకు, మా నాయనకు అమ్మకు కలిపి నేనొక్కడనే కొడుకను. నాకింకా వివాహమైనా కాలేదు. చుక్కలు రాని రాత్రి పొడిచిన చంద్రుడిలా ఒంటరిగాణ్ణి. నేను చస్తే బిడ్డల్ని కొనటకైనా ఇంకెవ్వరూ ఉండరు. ఈ తప్పు కాచండి సద్గురు, తప్పక చెబుతాను.
2: చెప్పు మరి.
1: చెప్పవలసిందేనా? సరే, పూర్వకుబ్జ.
2: పూర్వకుబ్జ అంటే?
1: అంటే అంటే అదే మునీంద్ర, పూర్వసువాసిలాగా ఈ లలామ పూర్వకుబ్జ, మధురాపురవాసి, అంగరాగములు అమ్ముకుంటూ జీవించేది.
2: ఓహో, ఈ సంతానం.
1: తండ్రి తండ్రి, ఇది నా పని కాదు, ఉద్ధవుడు కట్టుకున్న పుణ్యం. ధనుర్యాగం పేరు చెప్పి పిలిపించుకొని కంసుడు హతుడైనాడే, ఆ సందర్భంలో మన దక్షిణ నాయకుడు మథురాపురికి ఎగినప్పుడు ఈ యమత అరసిలినది. ఆ యవసరంబున మువ్వంకల యొడలు చక్కగా నొత్తి కాముశరమును గావించి అనుగ్రహించినాడు మన భక్త పరాధీనుడు దీనమందారుడు. ఆ చక్కనైన చిత్తజన్ము బాణము ఇప్పుడు ఈ శిరోభార వార్తని రింగి చక్క వచ్చినది. అది ఏ మిగులాక్షరి
2: నారాయణ. సనక సనందనాథులు తలపోసి కానని విభుని ఆ రాజీవాక్షి కాంచుటయేగాక పొందుటయా? తదీయ కర్మఫలమెట్టిదో కదా. వసంతక,
1: దయచేయండి, ఇటు ఇటు ప్రభువుల వారి శయ్యాగృహం ఇటు. వారుగో, ఆసులో కండెలాగు తిరుగుతున్నది ప్రభువుల వారి, దయచేయండి.
2: జయ శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోప కుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మ సంకాశచరణ హృషీకేశ నమస్కరించదనవతరింపు.
4: నమస్కరించద మునీంద్ర క్షంతవ్యుడను. మీకెదురొచ్చి నమస్కరించుటకు గాని, చేతులు పట్టి తెచ్చి రత్నసింహాసనాసీనుని చేయుటకు గాని, వీవనతో విసురుటకు గాని, సపర్యలు చేయుటకు గాని నోచుకోని మందభాగ్యుడను.
2: పరంధామా, మేమందరం నీ అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళం.
4: తిరగలేను, తిరగకుండా ఉండలేను, కూర్చోలేను, నిలబడలేను, నిద్ర రాదు, నిద్రపోదు. నేను నేను కాకుండా పోతున్నాను మునీంద్ర. ఈ వాసన కట్టు తీస్తే నా తల అండపిండ బ్రహ్మాండమంత ప్రమాణమై ఫెటిల్లున పగిలిపోతుందేమో. అది పిపీలికమంత చిన్న చిన్న ముక్కలుగా పరమాణువులుగా పగిలి నుగ్గునూచమైపోతుందేమో అనంత విసురుగా ఉన్నది భారం. ఓహో, ఈ మహోద్ధృత భారానికి నేను తట్టుకోలేను మునీంద్ర.
2: నారాయణ, శాంతించండి.
4: ఇంకెక్కడి శాంతి దేవర్షి, కాలహరణం చేయక నన్ను కాపాడు.
2: నారాయణ, ఓ జగన్నాథక సూత్రధారి, నీ శిరస్సును కాపాడవలసిన భారం ఈశ్వరుడిది.
4: కనుక
2: గనుక నీ సత్వరమే కైలాసమునకేగి ఈ మహోద్ధృత శిరోభార వృత్తాంతంబును ఆ పరమేశ్వరుడు కెరింగించదగాక. అతనిదే భారం. సృష్టి స్థితి లయమరలోని లయకారుడు అతడే కదా, ఆతండే మనకు శ్రీరామరక్ష.
4: నారద, నన్ను రక్షించు.
2: నారాయణ,
4: కాలహరణం భరించరానిది.
2: నారాయణ, ముళ్ళ మాటలు.

0: కలహములు పెంచవద్దని ప్రభువులు అన్నారు గాని అది నా తరమా? అయినను మన కలహములు లోక కళ్యాణములు. ఇందులో ముళ్ళ మాటలు కలహములను నవి చొప్పించకుండాని ఒక లఘు పరీక్ష పెట్టేదగాక. కాలహరణమునకు ఒకంత కాలక్షేపమైనా ఉండవలయు కదా. అదీనుంగాక అందరూ ప్రభువుల వేతన తమ వేదనగా నటించువారి, భ్రమించువారి, భావించువారి. ఎవరి వేదనలెంత లోతులు తెలుసుకుంటకు హా దేవదేవ, ఇప్పుడు గదా దొరికినది అదను. నారాయణ నారాయణ.
1: దయచేసి సుఖాసీనులు కండు మునీంద్ర. ప్రభువులేమన్నారు? తరణోపాయం ఏదైనా?
0: ఆ కనుగొంటి కనుగొంటి. సాధు సాధు. సభాస్థారులారా, సావధానులై వినండి. అదిగో అది తామర కొలను. ప్రభువుల వారి శయ్యాగృహమునకు అతి చేరువలోనున్నది. ఎవరైతే ప్రభువుల వారి బాధను తమ బాధగా ఎంచుచున్నారో అటువంటి వారు సూక్ష్మంలో మోక్షమన్నటుల ఆ కొలను నీటిలో రెండు వ్రేళ్లను ముంచి ప్రభువుల వారి రెండు కణతలకును తాకిస్తే శిఖిపించమోడి శిరోభారం తక్షణం తీసిపోగలదు. అయిన ఒక్క మాట, తత్సమ నిజ భారం గుర్తుపెట్టుకోండి. తత్సమ నిజ భారం. ఆ భారం ప్రభువుల వారి భారమునకు సమమైనదిగాను ఉండవలి, నిజమైనదిగాను ఉండవలి. నిజముగా ప్రభువుల వారిని ఎవరు ప్రేమిస్తున్నారు, తానే ప్రభువయే జీవిస్తున్నారు, కించిత్ తారతమ్యమైనను, ఈషద్భేదమైనను లేక లీనమైనారు, మమేకమైనారు, ఆ పరబ్రహ్మలో కలసిపోయిన వారు మాత్రమే ముందుకు రండి. ఎక్కడ ఏ పాలు లోపించినా దీటు రాకున్నా ప్రభువుల వారి శిరోభారం తగ్గదు. నారాయణ, ప్రయత్నించి చూడండి. లీలా వినోద, ఇది ఎంతయు నీ సంకల్పమే. దీనిచే ఎవరినుద్ధరింపదలచితివు? కాని ఈ లీలా నాటకంబున నా పాత్రము నేను అభినయించును. నారాయణ, అక్కడ ఒక ఢమామి టోకించి వచ్చి తిని, మరి ఇక్కడ మహాప్రస్థాన భేరి మృగింపవలి. అహో, శరత్కాలపు టెండ ఎంత తీక్షణముగానున్నది. సూర్యుడు మేఘముల ఆవరణము నుండి విడివిడి పూర్వ తేజస్సుతో మిక్కిలి క్రాతుచున్నాడు. అభ్యుదయోస్తు. అనశ్వరుండైన ఆ ఈశ్వరుండెక్కడున్నాడు, ఏమి చేయుచున్నాడో దివ్య దృష్టిని చూచెదగాక. శంకర, భక్తమానసవ శంకర, ఎక్కడ నీవు? ఎక్కడ? బలినందనుడైన బాణాసుర నివాసంబకు శోణపురంబులోనా? ఆ పుర కోట వాకిట కావలి అయ్యున్నవాడవా? భక్త ఫలప్రదాత, నీ ఒక్కరుండవేగాక గౌరీ సమేతుండవై తారకాంతకాది భూతకడంబులతో ఆ దుర్జను కృపగాచుచున్నావా? భక్తపాలక, అందులకే నిన్ను భోళాశంకరుడన్నారు. అపాత్రదానం చేసి అన్నీ తలకు తెచ్చుకుంటలో నీవు ఘనాపాటివయ్యా, నీకు నీవే సాటి. నారాయణ, కానిము చేయగలిగినదేమున్నది? కరములు మోర్చి మురుక్కుటయే కర్తవ్యంబు. నారాయణ నారాయణ.
2: నారదుల వారా,
1: దయచేయండి మునీశ్వర, ఈనాటికి గతి పట్టినది మాకు.
0: జయ దేవా జగన్నాథ దేవేంద్ర వందిత బాలేందుభూష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవవినాశ శూలహస్త, ఈ కావలి ఏమిటి? కోటకాపరి వేషమేమిటి?
2: అందుతో మీకు నిమిత్తం లేదు. ఊరకరారు మహాత్ములని మీరు వచ్చిన పని చెప్పండి మునీంద్ర. బాణాసురుని కలుసుకోవాలనంటే మాత్రం ఇప్పుడు వలన పడదు. లోనికి పంపనుగాక పంపను.
0: ఎందువల్ల గజచర్మ పరిధాన?
2: ఉషానిరుద్ధుల ప్రణయ కారణంతో రోషభీషణాకారుందై చండప్రచండంగా మండిపోతున్నాడు సహస్రకరుడు.
0: ఓహో, బళిరే, ఇది ఒక కథయా? మేలు మేలు, ఒక్క దెబ్బకు రెండు పిట్టలని.

0: త్రినేత్ర, నేను దానవేంద్రుని దర్శనం కొరకు రాలేదు.
1: మరి
0: మీ దర్శనార్థే వచ్చాను.
1: చెప్పండి, నా చేయగల కార్యం ఏదైనా ఉన్న తప్పక నెరవేర్చుద.
0: సంతత పవిత్ర, సద్భక్త పోష, ఉపోద్ఘాత రహితంగానే కర్మకావ్యంలోకి దిగమనిదరా.
1: భేషుగ్గా.
0: సరియా, సరి. ఇది నాంది. శ్రీకృష్ణమూర్తికి శిరోభారం వచ్చినది.
1: శిరోభారమా?
0: అవును, అలవి మారిన శిరోభారం. అయిన వారి శిరస్సును రక్షించవలసిన ప్రభువులు మీరే కదా.
1: నేనే.
0: మరి తద్రక్షణార్థం మీరు తక్షణం బయలువెడలాలి.
1: ఎక్కడికి?
0: ముందు ఎన్ని సపర్యలు చేసినను, చికిత్సలు చేసినను తగ్గని ఈ శిరోవేదనకు గల కారణమిద్యో గ్రహించవలి.
1: మునీంద్ర, నన్ను శ్రమ పెట్టకపోతే అహమాత్రపు గ్రహణ శక్తి మీకు లేదా?
0: లోకనాయక, ఇది ప్రస్తావన. శ్రీకృష్ణ పరమాత్ముని భూస్థలి ఎందు ఒక మారుమూల పల్లెటి గ్రామం. ఆ గ్రామమందు ఒక నిరుపేద బాలిక, 5-7 ఏళ్ల బాలిక, శరీరమంతటా సరుపుతున్న శ్వేతవర్ణాలతో

0: స్వేద వ్రణాలతో శిలలు దవించుగాక అని రోధిస్తున్నది.
1: ఏడేండ్ల బాలిక దయనీయమైన రోదనయ. నారద, స్వేదవ్రణాలనేమిటో
0: ఎటుల ఏర్పడినవో చెప్పమని సెలవ.
1: చెప్పండి.
0: అయ్యేడేండ్ల బాలికను తల్లి కొట్టినది.
1: తల్లి కొట్టినదా?
0: అవును. ఎంత కొట్టినను ఆ పిల్ల కుయ్యడలేదు. ఎంత కొట్టినా చెప్పి చావవేమి అని కోపగించిన తల్లి ఆ పసిబిడ్డను మండుటెండలో నిలువబెట్టి తిరిగి కొట్టినది. అప్పటికీ ఆ పిల్ల మాట్లాడలేదు సరిగదా. ఏడువలేనను ఏడువలేదు. కాని మూడు దినాల వరకు బువ్వ పెట్టకుండా నిన్ను చెట్టుకు కట్టేస్తాను చూడు అని తన తల్లి అనటంతో పాపం ఆ పసికూన స్తంభించిపోయింది. శరీరం చలువల గ్రమ్మి చలనైపోయింది. ఎంత చలనైందనుకున్నారు గరళకంఠ? నిప్పులు చెరిగి మండుటెండలో నిలువబడి ఉన్నదేమో. శరీరం నిండా పట్టిన శ్వేత బిందువులు క్షణకాలంలో మంచుగడ్డలక వలె ఘనీభవించిపోయినాయి. ఒంటి నిండా పటికరాళ్ల వంటి మంచుగడ్డలు. ఆ ఊరి జనమంతా సంభ్రమాశ్చర్యాలతో అన్ని ప్రక్రియలు చేసి చూస్తున్నారు. ఆఖరికి పిల్ల శరీరమైతే స్వాధీనంలోకి వచ్చినది గాని మంచు కణాలు అలాగునే మిగిలిపోయినాయి. ఉక్కు గుండలా కరగకుండా ఒంటిని సలుపుతున్నాయి మహేశ్వర. ఆ సలపరానికి పిల్ల రోధిస్తున్నది. ఆ రోదనయే శ్రీకృష్ణ భగవానుల శిరోభారానికి కారణం.
1: దురాత్మురాలు, ఇంత వేదనకు కారణభూతురాలైన ఆ తల్లి శిరస్సును ఖండించాలి.
0: గంగాధర, తల్లి శిరస్సును ఖండిస్తే ఆ పిల్ల చెమటగడ్డలు సమసిపోతాయా?
1: మరి
0: నాతో రండు. ముందు ఆ గ్రామానికి వెళ్ళి నిజ పరిస్థితులు తెలుసుకుందాం. బయలుదేరండి సాంబశివ.
1: మునీంద్ర, మరి కోట కావలి?
0: భోళాశంకర, నా చేత చెప్పించుకుంటారా? మీ అంశనొకదాన్ని ఇక్కడే వదలి బయలుదేరండి.
1: నారద, నేను ప్రయాణమై నీతో వస్తున్నట్లు పార్వతీదేవికి తెలియని ఒక సుమ.
0: నారాయణ, తెలియనివ్వను అర్థనారీశ్వర. అయినా మీ భక్తుడైన బాణాసురుని కొరకు ఎలాగూ మీరిట కింకర వేషమే కట్టి ఉన్నారు గనుక ఇక భక్తజనపాలుడైన కృష్ణ పరమాత్ముల కొరకు కిరాత వేషం కట్టండి.
1: బోయ వేషమా?
0: అవును, కోయ వేషమే.
1: అటులని నా ప్రధాన అంశతో ఒక కోయ దొర సృష్టింపబడుగాక. అమ్మ తల్లి మీ నాన్న దంతీశ్వరి పేరు మీద చెప్తున్నా. మావ, పట్ట పగులు సుక్కల్ని గాయిస్తా. ఆ సుక్కల రేడు సందమోని ఈ నేల మీనికి దింపుతా. చూస్తావా మావ, ఈ నీళ్లలో నిప్పును పుట్టిస్తా. ఆ నిప్పుల్ని ఈ అంగోత్రంలో మూటగట్టి నీళ్లలాగా పిండమంటే పిండుతా.
0: నిలు నిలు కోయదొరా నిలు, నీ విద్యలన్నీ తరువాత చూపుదవు గాని. శంకర, గొరగొరలాడుతూ చూస్తున్నదే గిరితనయ. ఆమెనిక సెలవడిగిపోదము.
1: ఓ తగవల మారి తాపసి, ఈ కొండదొర మాత్రమే నీతో నడుస్తాడు. బయలువెడు.
0: నారాయణ, అమ్మా గౌరీదేవి, మీ దొరను మీకే వదలి మా దొరతో మేము లేచిపోతున్నాము. సెలవు
2: అంటే?
0: సెలవు సాంబశివ.
1: అభ్యుదయోస్తు. పోయిరా రణభోజన, పోయిరా.
0: దొర, నన్ను నిజస్వరూపముతోనే రమ్మనిదరా లేక?
1: కుర్రమా, నెత్తిన జుట్టు కట్టినోడల్లా సాధుగాడు, నామాలు పెట్టినోడల్లా యోగిగాడు, కొప్పు పెట్టిందల్లా ప్రతివ్రతగాడు.
0: నారాయణ.
1: ఓం తత్సత్. అది ఉన్నది మా బ్రహ్మం ఉన్నది ఉన్నదని.
0: ఓం తత్సత్.
1: మావ, అది మాట. గతాన్ని బూడగబెట్టి తోడినట్టు నున్నంగా సొరకాయ బుర్రంటి శరీరంతో, శరీరం మీద ఏడ ఒక్క రోగమన్న లేకుండా సాపైన ఏతైతో చూడు.
0: ఓం తత్సత్. సంపూర్ణ హృదయానురక్తి గల వీణియ మెడలో సొరకాయ బుర్ర, సంసార విరక్తిగల సన్యాసి చేతిలో ఉన్నది సొరకాయ బుర్ర. ఓం తత్సత్.
1: ఓం తత్సత్. కుర్రమా, గాలిలో తేలు కాలి కొద్ది.
2: హలా వాసంతికే, హలా జంతికే, వసే వాసంతిక జంతిక, ఎక్కడ ఎక్కడ నీళ్ళాడుతున్నావే జలదరి?
3: ఏమయ్యో వసంతయ్య బొంతయ్య, ఆవు ఆముదపాకు తిన్నట్లు ఈ ఉన్మాదం ఏమిటి నీకు?
2: ఉన్మాదం కాదే, వెర్రి. వెర్రి కూడా కాదు, పిచ్చి. పిచ్చి కూడా కాదు, తలకి రోకలి చుట్టుకోవటం, నీళ్ల చెర్లాట. హ్రోం హ్రీం హ్రూం, భూత ప్రేత పిశాచ ఢాకిని శాకిని కాకిని ఠాకిని పినాకిని బడబాకిని గోడదూకిని పాడపీకిని నింగినాకిని నేలబేకిని నీరబోకిని దయ్యాలను అవహేళగా చూపెడతారు ఇప్పుడు. నీళ్ల చెర్లాట, నేనే ఈ నీళ్ల చెర్లాట అయిన పరీక్షలో పాల్గొంటేనా? రెండు నీటిపొట్లతో ప్రభువుల వారి శిరోభారాన్ని తగ్గించి ఏనుగులు నొట్టిపిట్టలు ఎవడికి కావాలే? దాసి కూతురా, యువతులు, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000 దండుకోనుగానా?
3: ఓ అబ్బో, నీకంటే గండలే గండరగండలే దండుకోలేక గర్వభంగమయ్యారు. ఆ జగడాల చీలి నారదమునీందుడు పెట్టిన ఈ పెడకొలిమిలో ఏమిటన్నావు? ఆ మాట ఏమిటి వసంతక?
2: హ్రోం హ్రీం హ్రూం, పచ్చమని జభారం.
3: లేకుంటే పట్టపురాణి మా రుక్మిణమ్మకు సైతం శృంగభంగమా?
2: ఓసే హల, కాంతును మిక్కిలిగా ప్రేమించునను గర్వము మీ రుక్మిణమ్మకు, కృష్ణుని ప్రియతమనను గర్వము ఆ సత్యాదేవికి. ఇద్దరికీ ఇప్పుడు గర్వభంగము గౌరవభంగము అయినది కదా. ప్రభువుల వారు పడుతున్నంతటి బాధ తాము పడుటలేదని స్పష్టమైనది కాదా? సాత్రాజితి చేతి కంటిన నీటి బొట్లు తడియారక కృష్ణ సముఖానకు మాత్రమే వస్తే వైదర్భిమేలుల తడి కృష్ణుని కనతలాక వచ్చి ఆవిరైపోయినది. వీళ్ళిద్దరికంటే ఆ పూర్వకుబ్జ అదేనే మధురాపురవాసి, ఆమె ప్రేమ మిక్కుటమని తేలినది.
3: ఎందువల్ల?
2: ఓ నిజ జలోదరి, ఒక కణత మీద తాకించే వరకు ఆ భక్తురాలి వ్రేణుల తడియారలేదే, రెండవ కణతకే నిలవలేదు గాని. ఒసే ఒసే, బృందావనం నుంచి ఒక పిచ్చిగోపము వచ్చినది, పేరు రాధమ్మట. ఆకును లోనికి రానివ్వకుండా జాంబవతీదేవి నిలిపినది గాని ఆ కట్టడి చేయకపోతే ఆహా, ఆ మహాభక్తురాలు కృతార్థయై ఉండేదనుకుంటానే. ఆమెను చూస్తే ప్రభువుల భారాన్ని మించిన భారాన్ని భరిస్తున్నట్లున్నదే వాసంతిక.
3: మరి ఇప్పుడు తీసుకురాకూడదు లోనికి?
2: లేదు, రాదు, హతాశయ్యి తిరిగి వెళ్ళిపోయినది.
3: ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ కొలిచే కుచేలుని కూడా ఇలాగున్నీ రానివ్వలేదుట ముందు.
2: ఎలాగో వచ్చి పరీక్షలో పాల్గొన్నాడు కదా, మగవాళ్ళందరిలోనూ నిన్నయను నిరూపించుకున్నాడు.

0: ఎలాగూ చేతిపడి పొడిలాగు మారి భూతులా రాలిపోయినది కదా.
1: మిగిలిన వారంతా అసలు తామర కొలంలో వ్రేలను ముంచనే లేకపోయినారు కదతే. కొందరికి తామర తూండ్లు పాములుగాను తామరాకులు పాములు చుట్టలుగాను పైకొచ్చి తలలోచే తామర పూలు పాము పడగలగను దృశ్యమానములై కమ్మున కేక వేసినారాయి. మరికొందరికి కొలంలోని నీళ్లు మంచుగడ్డల కింద మారిపోయి ఎవరి ప్రేమ అనగా ఎవరి బాధ ఎటువంటిదో ఎంతకు దీటు వస్తుందోనటకు ఇది గీటురాయే సెమ్మె.
0: ఈ రాతి మీద నీ గీత కూడా రాచి చూచుకుంటావా వసంతక?
1: ఆహా లసగా పలికితివే హేళ.
0: ఏ
1: నా రాత చూచుకొని 3000 మంది అప్సరాంగనల నీ గెలుచుకుంటే నీకు నా పీడ తప్పిపోతుందనేగా.
0: కాదు కాదో ఈ వసంతక, ప్రభువుల వారి భారం తీరిపోతుందని.
1: కానే కాదే జంతిక, నాకు తెలుసు నేను వెర్రివాణ్ణి కాను. అయినా కృష్ణుడెవ్వడే నాకు పరీక్ష పెట్టడానికి? ఈ కృష్ణునికి విద్యాబుద్ధిని గడిపిన సాందీపని గురువులే మనకు పరీక్ష పెట్టలేదు, పెట్టలేకపోయినారు. ఇక ఈ చిల్లర మలర పరీక్షల్లో మనము కూర్చునడమా కూర్చనము గాక కూర్చనము అంటియా.
2: మాంత్రికమైన తాయత్తుమా, కాస్త అల్లముక్ మరి కాస్త ఎరగ సెక్క, సిటికడు తుమ్మ వంక రెండు సిటికల కలకండ, బుక్కెడు కూటి కళ్ళు కలిపి 7 బిడ్డల తల్లికి ఎవరికైనా ఇచ్చి నూరించి దాన్ని రాగి తాయెత్తులో పెట్టి కట్టుకుంటే బావం, ఫలితం ఎంటనే కనిపిస్తుంది.
3: ఓం తత్స, కనిపిస్తుంది నిజం.
2: ఎవాడి కడుపు ఒక్కరించుకుంటలేదు అవుతున్నావు, ఒక్క మాటిని పో.
3: మంచి మాట చెప్తారు ద్వారా వినిపో.
4: దండం దండం దొరకే దండం సౌందరికి.
2: మావ్ నువ్వు అమావాస్య నాడు పుట్టిను నా కెరికే.
4: నిజం ద్వారా మీ కాళ్ళు ముక్కుత, అమావాస్య నాడే పుట్టిందంట మా అమ్మ చెప్పింది.
2: లే కాళ్ళమించి లే, ఓ పుంజ ఇంకొక నిజం మాట చెబుతూ వినుకుంటావా?
4: వినుకుంటారా చెప్పు వినుకుంటా.
2: చూసుకో నీ గజ్జల్లో ఒక పుట్టుమ చూతది.
4: ఉన్నదరా ఉన్నది చూసుకున్నా.
2: మరి ఈ దొరమాట సత్యమని నమ్ముతున్నావా?
4: ముమ్మాటికి నమ్ముతున్నదరా.
2: ఈ కొండ దొర పేరు చెప్పి ఎర్రబట్ట ఒకటి దానం చేస్తే మామ నీకు దుట్టుకున్న శని పంచిన నాటికి పారిపోతుంది.
5: ఓం తత్స, వెళ్ళిపో.
4: దొరా ఒక మాట.
5: ఏమిటో చెప్పు.
4: మా ఊరిశివరి పదమటేపున సింతల తోపు ఉన్నది దొరా, యాన్నించో ఎత్తొచ్చిన ఎడుకులు ఆ తోపులో సుట్టుగుడి సెలేసుకున్నారు. వచ్చి ఒక వారమైనా కాల, అందులో ఒక గుడిసెలో పిల్ల పసిది పూలకం వచ్చినట్టయి శివశివాని పళ్ళు కొరుకుతా మూర్చపోయింది. ఆ మూర్చలో ఒళ్ళంతా చెమటగా మెంది దొరా. కళ్ళు తెరిసి చూసేతనికి ఇంకేముంది, చెమట సుక్కలన్నీ బిగదీసుకుపోయి గడ్డ కట్టుకుపోయినాయి. ఒంటి నిండా జలగడ్డలే దొరా, పట్టికరాళ్ళ గడ్డలు. ఈ విచిత్రం ఏంటో గాని అలో లక్ష్మణాన దల్లాడుతుంటే సోళ్ళు లేకుండా ఉన్నాం. కళ్ళున్నవాడు ఎవడు సోళ్ళు లేడు దొరా, దాని ఉసురు మా గ్రామానికి తగులుద్దేమోనని పిసక్క సస్తున్నాం అనుకోండి. మీరే కాపాదా దొరలు సోముడు.
5: ఓం తత్స,
2: పద పోదు నడు సింతలతో.
4: నడవండి దొరా, దూరం లేదు. ఓ అదిగో ఆ కనిపించేదే తోపు, కాలు సాగదీసి 2 అడుగులు వేసినామంటే ఎరుకులో ఉన్న గుడిసెలక వింటాం. నడండి.

0: బిడ్డ శోకము పరమావధిని దాకుచున్నది.
1: ఏంది మామ, జనం ఎవరు కనిపించరు? పెట్టల పుంజలన్నీ మేతకు పోయినాయి.
2: ఎవరు పొట్టు తిప్పల కోసం వాళ్ళు పోయింటారు ధర. పిల్లదాన్ని కనిపెట్టుకుని దాని తల్లి మటు గుడిసెలో ఉంది. కొడుకుట్టిన దీపం వలె
1: పిలిపించు.

0: కట్టని పిలిపించు. ఈ చెట్టు కింద కూర్చుని మాట్లాడదు.
1: కర్మపోయే కారణం ఉంటే కాలం ఇంటికి వస్తాడంట వైద్యుడు. వసే సింగి బయటికి రాయే, తెరచిండు.
2: దండాలు బాబు.
0: ఎరిక పిడికెడు ధనం అంట. కూసో ఎరికల సింగి, కూసో.
3: ఓం తత్స.
0: ఎరిక చెప్తావు కదా పెట్ట, నువ్వు ఒక్క ప్రశ్న చెప్పు.
2: అడుగు.
0: మడిసికి ఎన్ని హస్తాలుంటాయి పెట్ట?
2: మూడు.
0: శభాస్. మూడో హస్తం ఏది, యాడుంటది పెట్ట?
2: మూడో హస్తం శాదస్తం అని తెలుసుకో, అది కడుపులోన ఉంటది.
0: మరి ఈ శాదస్తం ఏం చేస్తదంటావు పెట్ట?
2: మంది కొంపలు ముంచి మంగళారతి పాడుతుంది, చెట్టు సిక్కుడుకాయలు గాయిస్తుంది.
0: వాహవా, పసందుగా చెప్పినవే పెట్ట. మరి నీ కూనని నువ్వెందుకు కొట్టినవు పెట్ట?
3: ఓం తత్స. దైవ సంధానం ఇది. వృత్తం ఇట్లుండ పాపం ఆ సింగి ఏం చేస్తుంది దొర?
0: కుర్ర మావ, నువ్వు గమ్మున కూసు. చెప్పు పెట్ట, ఏడు పంటల కూనని ఎండను నిలబెట్టి కొట్టినవు, నాకంత ఇరికే. మూడు దినాల దాకా బువ్వ పెట్టకుండా చెట్టుకు కట్టేస్తానంటే నీ కూన ఒళ్ళు సల్లబడి ఇగమైపోయింది. నిజం కాదా? చెప్పు పెట్ట, రెండు కట్లలో ఊరుకో పెట్ట. నువ్వేడిస్తే ఈ ఊరు పాడైతుంది, గాలి తగిలి లేచిపోతుంది. కారణం చెప్పు, ఎందుకు కొట్టినావు?
2: కొట్టినయ్యా, కొట్టిన కొట్టినయ్యా, చేతులు ఇరిగిపోను, కొట్టినయ్యా.
0: ఎందుకు కొట్టినావు?
2: ఎందుకంటేనా, ఆ పెద్దయ్య బాయి కాడ మట్టి తట్టలు మోసి ఆకలికి నకనకలాడుతా వచ్చిందేమో. రెండు మెతుకులు తిందవంటే కొంపలో బొచ్చ బోర్లిచ్చింది. ఏందే పిల్ల, భూవంత తిన్నవా అని అడిగిందయ్యా. లేదని తలూపింది బిడ్డ. మరి ఏం చేసినవే, కుక్కెత్తకపోయిందా ఏంది అని ఒక్క దెబ్బేసిందయ్యా. కుక్క కూడా కాదని తలూపింది బిడ్డ. పొట్టబట్టకు చూసిన ఈపు కంటకపోయి మంగళం లాగుంది. మరి నువ్వు తినక నాకు ఉంచక ఏం చేసినవే, మదరష్టపం ఉండా అంట దెబ్బ మీద దెబ్బ కొట్టిందయ్యా. పల్లెత్తి ఒక్క మాట పలకలేదు నా తల్లి. నాకు పిచ్చి ఉగ్రం వచ్చి అదుకు ఆ ఉసికెలో కాలే కాలే ఉసికలో నిలబెట్టి నా చేతులిరిగిపోను. చింత మెత్తంతా కొట్టిందయ్యా, కొట్టిన. చెప్పకపోతే సంపుతున నీ ఒళ్ళు పగల కొడతా అంటే అప్పుడు చెప్పిందయ్యా బిడ్డ. అమ్మా కొట్టద్దే, బిచ్చ పమ్మికి పెట్టిన.
0: బిచ్చ పమ్మికి పెట్టిన,
3: బిచ్చ పమ్మి. లేదురా లే. ఓం తత్స.
0: కుర్ర కొంక, నాకంత ఎరికే. నిజం చెప్పు, కొండ దొరకాడు అబద్ధమాడితే కళ్ళు పేరిపోతాయి.
2: ఇప్పటికే నా కళ్ళు మసకలు వచ్చి కనిపించకుండా పోయినాయి. ఈ వయసులో అబద్ధం ఆడి ఇంకా పాపం మూటగట్టుకోమంటావా? కొడుకా, నువ్వెవరో సరిగ్గా ఆనటం లేదు కంటికి.
3: అవ్వా, దొర దొర నీ ఎదుట ప్రత్యక్షమైనాడు, మొక్కుకో.
2: సావి, ఈ దండాలు నన్ను నీలో కలుపుకోయ్యా.
0: కుర్ర కొంక, నీలు ఇంకా నూకలుండయి ఈ భూమి మీద. నీకు ఆ అడ్డెడు గింజలై పొంగని నిన్ను సేదుకుంటా, నిమ్మళంగుండు.
3: అవ్వా, నీ జన్మ చరితార్థమైనది.
0: కొంక, ఒక్కటడుగుతో చెప్పు. మూడు దినాలకి ముందు అడక్క తినటానికి చింతల తోపుకెళ్ళినాం. ఆడగూడ ఒక్క ముద్ద పెట్టే దాతలెవరు లేక శోషకొచ్చి ఒక చెట్టు కింద పడినాం. అప్పుడొక ఎరికలోళ్ల పూన మేత తెచ్చి నీకు పెట్టింది.
2: మాయమ్మ సల్లని తల్లి పెట్టిందయ్యా. అప్పుడు ఆ పసుకున దారకం వేయకపోతే ఈ ఆశ ఆనాడీ లేసిపోయేది.
0: బొచ్చలో ఎంత పువ్వున్నదని నువ్వు అడగలే.
2: అడగలేదయ్యా, చెప్పొద్దు.
0: కూన నువ్వు తిన్నవా లేదని కూడా అడగలే.
2: అడగలే.

0: దేశాల పాలైంద
1: దేశాల పాలైన బిచ్చపమ్మి కొడుకు. ఓం తత్సత్. ఓం
0: తత్సత్. నాగలి నిలుపు.
2: మనిషివయ్యుండి పశువులాగు కాడి మెడ మీద వేసుకుని దున్నుతున్నావు నాయన. జత ఎద్దు లేదా నిలు.
0: దాండాలు స్వాములోడికి. మా నువ్వు మడిసివ పశువు.
3: మడిసినే ద్వారా పశువులు ఎక్కనైన.
0: మడిసివైతే మా కడుపు సించుకుని కన్నా తల్లిని వదిలిపెట్టొస్తావా? మూడు కాళ్ళ ముసలిదాన్ని అడక్క తినమని చెప్పి దేశాల పాలైతవా?
3: అయ్యా మా అమ్మ అడక్క తింటున్నదా?
0: ఓరి మావ మడిసివై పుట్టి పశువులెక్కన ఏడు బూడిగం చేస్తున్నావా?
3: ఏం చేయమంటావు ద్వారా? పొట్ట జానుడైనా ఆకలి ఆరు మూరలు ఏమైనా చేయిస్తుంది. ఈ బక్కరైతుకు జతెద్దు దావబట్టి నాకేడేంత కూలి దొరికింది. దాంతో కూసింత కూడు తింటున్నా గాని.
0: నీ మేత నువ్వు చూసుకుంటే నీ కొంక ముసిరి కొంక మేత మాట ఎవరు చూస్తారు? నాకంత ఏంటి? నిజం చెప్పు, ఎందుకు నీ కొంకను లేచి వచ్చినావు?
3: కాళ్ళు మొక్కుతా ద్వారా. కడుపును సరబుట్టిన కొడుకుని కాదు నేను. మా అవ్వని పువ్వుల్లో పెట్టి పూజించిన సత్యప్రమాణకు కాని కట్టపడి పాటలోకి తెచ్చి సాగు చేసుకుంటున్న నా భూమి కాజేసి నన్ను కొట్టి మళ్ళీ ఈ ఊరు పొలిమేరల్లో కలబడితే సంపుతునని
0: సంపి
3: నన్ను పారదోలిండు దారుణ కర్ముడు.
1: ఓం తత్సత్. దారుణ కర్ముడా?
3: అవు స్వామి, వాడి పేరు అదే దారుణ కర్ముడు. వాడి వత్తాసులు ముగ్గురు ఉండరు.
0: ఆ ముగ్గురు ఎవరు?
3: గోమాయువు.
1: గోమాయువు.
3: విపరీత జ్ఞానుడు.
1: విపరీత జ్ఞానుడు.
3: నష్టమంగళుడు.
1: నష్టమంగళుడు. ఓం తత్సత్. విన్నారా దొర? వీరే లోక కంటకులు. సంపదను కూరదీసి ధనిక నిర్ధనికములనే రెండు వర్గములను కల్పించి వాటికి శాశ్వత శత్రుత్వమును ఆపాదించి లోక శాంతికి విరోధులవుతున్నారు విచ్ఛిన్నకారులు. సంపదను సృష్టించున్నది శ్రమ గదా. ఆ శ్రమశక్తిని దొంగిలుచున్న ఈ దోపిడీదారులను ఈ లోక కంటక శరీరములను సంహరించనిదే ప్రజకు ముక్తి లేదు, ప్రపంచానికి శాంతి లేదు. సృష్టి స్థితి సంహారములలోని స్థితికి మూలమైనది ఏమిటి?
0: అన్నా భూతాని జాయంతి తేన జాతాని జీవంతి.
1: అన్నం వలన ప్రాణులు పుట్టుచున్నవి, ఆ పుట్టిన ప్రాణులు అన్నం వలననే తిరిగి జీవించుచున్నవి. సర్వేశ్వర పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం ఎటులో పుట్టుచున్నది?
0: ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అద్యః పృథివీ పృథివ్యాః ఔషధః ఔషధీభ్యః అన్నం.
1: ఆకాశం వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన జలము, జలము వలన భూమి, భూమి వలన ఔషధులు, ఔషధుల వలన అన్నం పుట్టుచున్నది. ప్రాణికోటి మనుగడకు మూలభూతమైనది అన్నం. అట్టి అన్నమునకు కారణభూతమైనది భూమి. పంచభూతములనంబడు ఈ ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి ఎవడి ఎబ్బసొత్తున్నో కాదు సర్వులదీను. సర్వ మానవులది అయిన భూమిని కొందరు నష్టదర్శనులైన జనులు దుర్జనులు తమ స్వంతం గావించుకుంటున్నారు. ఈ కావింపి అన్ని అనర్థాలకు మూలం. ఈ అనర్థం వలన అశాంతి. ఈ అశాంతియే ఏడేళ్ల పిల్ల రోదనకు కారణం. ఆ రోదన ఏ విశ్వాత్మకుండైన ప్రభువుల శిరోవేదన. దీన్ని తొలగించండి.
0: ఓం తత్సత్. నష్టదర్శనులైన దారుణ కర్ముడు, గోమాయువు, విపరీత జ్ఞానుడు, నష్టమంగళుడు మున్నకు దుర్జనుడు ఈ త్రిశూల
1: దుర్జనులైన వారును జనులే, ప్రాణులే, సర్వ ప్రాణుల యందునున్నది విశ్వాత్మయే.
0: కావున
1: వారిని కాచండి సర్వేశ్వర. విషసర్పమునకు కోరలు పీకిన ఎట్లు ఆస్తిపై యాజమాన్యపు హక్కులను మాత్రం ప్రకటించి వేయండి.
0: ఈ త్రిశూలాగ్నితో యావదాస్తులపై యాజమాన్యపు హక్కులు దగ్ధమైపోవుగాక. సర్వమానవులు సరిసమానంగా అనుభవించ

ఈశ్వర సర్వేశ్వర సొరలు కుసుమ వర్షం గురి గురించుతున్నారు. రంభోతులాడుచున్నారు.

0: అయ్యే రేండ్ల బాలిక స్వేద ప్రణములు సమసిపోవుచున్నట్టున మేఘంబుల మృదంగంబుల భంగి ఘోషించుచున్నాయి. శ్రీకృష్ణుల వారి శిరోభారం తీరినటుల సిద్ధగణంబులు జయ జయధ్వానములు చేయుచున్నారు.
1: యతీంద్ర, ఇంకా మనకిక్కడ కావలసినదేమున్నది?
0: ఒక్కటి, అనిరుద్ధ కుమారుడు నాగపాశభద్రుడై బాణాసురుని శోణపురంబునందునటుల తమరే సెలవిచ్చియుంటిరి గదా. ఎలాగూ శిరోభారం తీరిపోయినది కనుక తాతగారైన కృష్ణునికి చెప్పి ఆతనని విముక్తుం చేయుట మిగిలినది. జగదీశ్వర, మీ దర్శనమున అందరమును కృతార్థులమైతిని. ఇంకనిట కావలసినదేమున్నది? అయిన నిటులవుగాక.
1: ఓం తత్సత్.

ైన శ్రీకృష్ణ శిరోభారమును చిత్ర కథ కలిగిన ప్రయోజనాత్మక పౌరాణిక నాటకంబు. ఈ నాటకంబును విన్నవారును వినిపించిన వారును ఇందు పాల్గొన్న కళాకారులను ఆయురైశ్వర్యాభివృద్ధి కలిగి

తొమ్మిది దశాబ్దాల ప్రచారప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలను మరి కాసేపట్లో అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. హైదరాబాద్ ఉప్పల్ విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ 4 రోడ్ల కూడలిని ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను హబ్సిగూడ మీదుగా దారి మళ్లిస్తున్నారు. నగరంలోకి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించి హయత్ నగర్ నుండి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 16 శాఖల

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీసీఏ సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53% పరిమితమవుతుందని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగి పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 6వ దశ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సంభాషించుకోవడానికి, సాంస్కృతిక వైవిధ్యం వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ మధ్యాహ్నం 3:30 ధర్మశాల మైదానంలో పంజాబ్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ రాజస్థాన్ల మధ్య మరొక మ్యాచ్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం వింటారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి సండే గుర్తుకొస్తున్నాయిలో స్పెషల్ ఏంటి? ఎస్, హిట్ సాంగ్స్ వింటున్నాం. 1980 నుండి 1990 మధ్యలో వచ్చిన సాంగ్స్ అలా వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం గడపబోతున్నాం అనమాట. మరి లేట్ చేయకుండా మీ సండేని సూపర్ హిట్ సాంగ్స్ తో ఎంజాయ్ చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. టాలీవుడ్లో గోల్డెన్ ఎరా 1980 నుంచి 1990 వరకు ఎన్నో భక్తి పాటలు వచ్చాయి పీరియడ్ లో, అండ్ అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. కె విశ్వనాథ్, జంధ్యాల ఇలా సెలబ్రేటెడ్ డైరెక్టర్స్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, యేసుదాస్, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది గొప్ప సింగర్స్, అలాగే కెవి మహాదేవన్, చక్రవర్తి, ఘంటసాల లాంటి సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సిరి వెన్నెల, వేటూరి సుందరరామూర్తి, భువన చంద్ర లాంటి ఎంతో మంది లిరిసిస్, మరి వీళ్ళందరూ కలిసి చేసిన మ్యాజికే అప్పటి సాంగ్స్. మరి సినిమాల్లో భక్తి పాటలంటే కొంచెం రిస్క్ ఉంటుంది, అయినా కూడా వెనకాడకుండా చాలా మంది డైరెక్టర్స్ ఈ భక్తి అనే ఎలిమెంట్ ని సినిమాల్లో చూపించారు. కమర్షియల్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా మైమర్చిపోయాయి ఈ డివోషనల్ సాంగ్స్ అని చెప్పాలి. మరి మీకోసం బ్యాక్ టు బ్యాక్ ఈ హిట్ సాంగ్స్ వస్తున్నాయి సూత్రధారులు మూవీ నుంచి అండ్ అల్లుడు గారు మూవీ నుంచి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే భవాని. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:25 దాటి 41 సెకండ్స్ అవుతుంది. డైరెక్టర్ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాల కాంబినేషన్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది ఆల్ టైమ్ హిట్. మరి ఆ హిట్ కాంబినేషన్కి వేటూరి గారి కళ్ళంతోడైతే అది సూపర్ హిట్ కాంబినేషన్గా నిలిచిపోతుంది. మరి వంశీ ఇళయరాజాల కాంబినేషన్లో వచ్చిన కొన్ని మూవీస్ సితారా, ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, మహర్షి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా సినిమాలే ఉన్నాయి. సితారా సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన చాలా మూవీస్ ఎప్పటికీ జనాలకి గుర్తుండిపోతాయి. మరి అలాంటి సినిమా ఒకటి ప్రేమించు పెళ్ళాడు. రాజేంద్ర ప్రసాద్, భానుప్రియల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ హిట్. మరి ఇదే సినిమా నుండి మీకోసం ఈ ట్రాక్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కొండవీటి దొంగ, ఇది సినిమా కాదు ఒక ఇమోషన్, అవునా? చిరంజీవి, రాధ, విజయశాంతి నటించిన ఈ సూపర్ హిట్ సినిమా కోదండ రామరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. మరి ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ హిటే. క్యాసెట్ యుగంలో అయితే డిఫరెంట్ క్రేజ్ నింపింది జనాల్లో ఈ పాట. మరి ఇప్పుడు ఈ సినిమా నుండి వినబోయే పాట క్లాసిక్ అవుట్డోర్ సాంగ్ గా పేరు తెచ్చుకుంది. రొమాంటిక్ హిట్, మంచి డాన్స్ కొరియోగ్రఫీతో ఒకప్పుడు కుర్రకారుని ఒక ఊపు ఊపిన పాట ఇది. ఇక విజువల్స్ విషయానికి వస్తే, సన్ రైజ్ దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి పాటంతా పచ్చని చెట్ల మధ్య, క్యాండిల్ లైట్ డిన్నర్ టేబుల్స్ మధ్య, హిల్ స్టేషన్స్ లో షూట్ చేశారు సాంగ్ ని. బాక్సాఫీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది సినిమా. అంతేకాకుండా ఈ సినిమాని తమిళ్, మలయాళంలో కూడా డబ్ చేశారు. ఎంతైనా మన మెగాస్టార్ కి ఉన్న క్రేజే వేరు కదా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిసిస్ మరి 1980 నుండి 1990 మధ్యలో మ్యాజిక్ చేశారు అని చెప్పాలి. ఆ ట్యూన్స్ కానీ లిరిక్స్ కానీ ఒక సాంగ్లో మాత్రమే కాకుండా మంచి స్టోరీలా వినిపిస్తాయి. అండ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కూడా టాప్ నాచ్ యాక్టింగ్ అందించారు. కల్చర్ని బాగా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్లో కూడా, ఈ సినిమాల్లో కూడా. అండ్ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు కళలకి. ఎస్, కళలని సెంటర్ చేసి తీసిన మూవీస్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అది వెంకటేష్ భానుప్రియల స్వర్ణకమల మూవీ నుండి కమల్ హాసన్ జయప్రదల సాగర సంగమం, గిరీష్ కర్నాడ్ కాంచనల ఆనంద భైరవి, సుధా చంద్రన్ నటించిన మయూరి, ఇలా కళలని ఎంకరేజ్ చేసి చూపించిన మూవీస్ కొన్ని మాస్టర్ పీసెస్ లా నిలిచిపోయాయి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. మరి అలాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆనంద భైరవి సినిమా ఇంకా మయూరి సినిమా నుండి మీకోసం వచ్చేస్తున్నాయి. వాటి గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0852.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.

0: డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎస్, మన డైలీ లైఫ్లో మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగే కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి చెప్తానన్నాను కదా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎస్, మరి అందులో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మైల్. ఎస్, చిరునవ్వు. హే, మీరు చాలా బాగుంటారు, నవ్వితే ఇంకా ఇంకా బాగుంటారు అన్నప్పుడు మనం నవ్వుతాం కదా, కరెక్ట్గా అదే చిరునవ్వు. ఇది పొద్దున్న లేవగానే మొహం పైన మెయింటైన్ చేస్తే చాలు, డే అంతా సెట్ అన్నమాట. సో నిద్ర లేస్తూనే ఒక చిన్న స్మైల్ మనం చేస్తే మన బ్రెయిన్కి హ్యాపీ హార్మోన్స్ వెళ్తాయి, దాంతో డే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలా స్మైల్ చేయగానే మనతో మనం ఒక మాట చెప్పుకోవాలి, అదేంటో తెలుసా? ఈరోజు డే వండర్ఫుల్గా ఉండబోతోంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉండబోతున్నానని ఒక్క డైలాగ్ కొట్టి చూడండి, దాని ఎఫెక్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. ఎందుకో తెలుసా? అలా మనం మనతో మాట్లాడుకున్నప్పుడు మన బ్రెయిన్లో మనం ఆడి ఫిక్స్ చేసేస్తున్నాం దాట్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే డే అంతా హ్యాపీగా ఉంటుంది, అన్ని పాజిటివ్ యాక్షన్సే ఉండబోతున్నాయని సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మనం నమ్మడం స్టార్ట్ చేసేస్తాం. సో మన యాక్షన్స్ కూడా అదే రూట్లో వెళ్తాయన్నమాట. ఇంకా బోల్డ్ అనే సీక్రెట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అవన్నీ ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:18 దాటి 50 సెకండ్లు అండ్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆజే భవానీ. అరే నేను డాన్స్ చేసి ఎన్ని రోజులైందో, డాన్స్ చేస్తే నాతో నేను ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఒక పాట పాడుకుని ఎన్ని నెలలైందో, ఈరోజు ఏదైనా పాట ప్రాక్టీస్ చేయాలబ్బా. అవును ఆ రోజు బుక్ చదువుదామని తీశాను కదా, ఇవాళ ఎలాగైనా స్టార్ట్ చేయాలి. ఇలా అనుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం, మన ప్యాషన్ని ఫాలో అవ్వాలి అని చాలా ఉంటుంది కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దాన్ని పక్కకు పెట్టేస్తాం. సో నేను చెప్పబోయే కొన్ని సీక్రెట్స్లో ఇంకో సీక్రెట్ మన ప్యాషన్ని ఫాలో అవ్వడం. అదేదైనా కావచ్చు, దానికి దగ్గరగా ఉంటే మనతో మనం దగ్గరగా ఉన్నట్టే. అప్పుడు ఈ కోపాలు, అలకలు, జెలసీ, స్ట్రెస్ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్కి కిలోమీటర్కి ఏం కర్మ, అంతకన్నా ఎక్కువే దూరంలో ఉంటాం. సో కుదిరితే మండే మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీ ప్యాషన్ని మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. ఆ డిఫరెన్స్ ఏదో మీకే తెలుస్తుంది. కానీ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మనందరి లైఫ్లో ఒక పర్సన్ ఉంటారు, ఎవరంటే మనకి ఏమనిపించినా షేర్ చేసుకోగలం అండ్ ఏ టైంకి కాల్ లేదా మెసేజ్ చేసినా అందుబాటులో ఉంటారు అని అనిపించే ఆ ఒక్క పర్సన్. మన బ్రెయిన్లో ఉన్న బ్యాగేజ్ అంతా ఆ పర్సన్ మోసిస్తాడు. మీ లైఫ్లో కూడా ఉన్నారు ఆ పర్సన్? అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఎమోషనల్ ట్రామా అంతా వాళ్ళ మీద వేయకుండా కొంత మనం డీల్ చేసుకోవడం నేర్చుకుంటే అది వాళ్ళకి, మనకి అండ్ వాళ్ళతో మనం పంచుకునే బాండ్కి మంచిదన్నమాట. సో మన ఎమోషన్స్ని డీల్ చేసుకునే ఒక వే ఏంటంటే రాయడం. ఎస్, ఒక పెన్ తీసుకుని పేపర్ మీద పెడితే మన ఫీలింగ్స్ అన్నీ రాస్తే మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? చేసి చూడండి. అండ్ ఈ సీక్రెటే మనని ఇంకో సీక్రెట్కి తీసుకెళ్తుంది, అదేంటంటే గ్రాటిట్యూడ్. ఎస్, కృతజ్ఞతా భావం. ఇది లేదు అది లేదు అని కంపారిజన్స్కి వెళ్ళి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు చాలా మంది. మరి ఆ కంపారిజన్స్తో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే లైఫ్ ఈజీగా ఉంటుంది. ఎస్, ఇవండి మరి స్ట్రెస్ఫుల్గా ఉండే మన డేని తేలిగ్గా మార్చుకోవడానికి కొన్ని సీక్రెట్స్. మరి మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2000

0: 25 సంవత్సర మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామండయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956 సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38 పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865 ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఒరేయ్, అర్ధరాత్రి ఆర్డర్లేంట్రా? టైంగాని టైంలో తింటే ఎలా అరుగుతుంది? మా కాలంలో ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళము, ఈ కాలం పిల్లలకి బొత్తిగా తెలీదు. అన్నీ బాడాబిచ్చే చిచ్చి. అబ్బా డాడీ, ఏం కాదు, ఆకలేస్తుంది మరి, ఇప్పుడు మళ్ళీ వంట అంతా ఎవరు చేస్తారు? అందుకే ఆర్డర్ చేసుకుంటున్నా. అయినా ఒక్క రోజుకి ఏం అవ్వదులేండి డాడీ, రేపటి నుంచి ఆర్డర్ చేయనులేండి. ఏదో ఒకటి నీకు చెప్పి చెప్పి నా కోపిక అయిపోయింది, కానీ నువ్వు మారేటట్లేవు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. పో. ఎక్కడైనా విన్నారా ఈ కాన్వర్సేషన్? ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది మీకు, అవునా? చాలామంది ఇళ్లలో ఉన్న హ్యాబిటే ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్. స్పెషల్గా జెన్జీలో ఈ హ్యాబిట్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. జెన్జీ అంటే లేట్ 1990s నుండి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు అనమాట, అంటే అరౌండ్ 97-98 అనుకోండి. ఈ జెన్జీ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది ఈ కాలంలో. మరి వాళ్ళకి ఉన్న కొన్ని టిపికల్ ఫుడ్ హ్యాబిట్స్, అవి మంచివా కాదా, అసలు అవి ఫాలో అవ్వచ్చా లేదా, ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం ఇవాళ మనం ఈట్ ఫిట్లో. మీరేం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఈట్ ఫిట్ వింటున్నారు అని ఆకాశవాణి వివిధ భారతి అండ్ స్టూడియో క్లాక్ లో టైం 12:49:42. అరే మామా ఆకలేస్తుందిరా, బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటాడు ఫ్రెండ్ అర్ధరాత్రి 12:00. ఇంకా ఆర్డర్ పెట్టేవాడికి ఆకలేస్తుందా లేదా అని సంబంధం లేదు, కానీ బిర్యానీ అన్న మాట వినగానే చాలు ఆకలి క్రేవింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇలా ఇద్దరు కలిసి పుష్టిగా టైం కానీ టైంలో కుమ్మేస్తారు. ఈ ట్రెండ్ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తుంది. వర్క్ వల్ల, ట్రావెల్ వల్ల స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అయ్యి వర్క్ అవ్వగానే స్ట్రెస్లో ఏదైనా తినేస్తున్నారు. అండ్ మిడ్ నైట్ తింటే వచ్చే డిసడ్వాంటేజెస్ మనందరికీ తెలుసు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఆసిడిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ చెప్పాను, కానీ ఒకవేళ మిడ్ నైట్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి కానీ మన వల్ల కావట్లేదంటే మాత్రం కొన్ని సొల్యూషన్స్ ఇస్తున్నారు న్యూట్రిషనిస్ట్. అవేంటంటే రాత్రి త్వరగా పడుకోవడం. ఏ అలా కుదురుతుంది, షిఫ్ట్ ఉండేదే 12 వరకు, మళ్ళీ ఇంటికి వచ్చేసరికే 1 గంట, ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలి కదా అంటారు. రైటే, ఆకలేస్తుంది. మరి ఆ టైంలో హెవీగా స్పైసీగా తినే బదులు ఫ్రూట్స్ కానీ ఓ గ్లాస్ మజ్జిగ కానీ లేదంటే పాలు ఇలాంటి లిక్విడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు డ్యామేజ్ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ మినిమైజ్ చేయొచ్చు, అంటే తగ్గించవచ్చు. ఇంకా రెండోది మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం. అది అసలు అవ్వట్లేదంటే మాత్రం ఏదో ఒకటి చేసి ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వాలండి, తప్పదు. అంటే ఒక స్టోరీ బుక్ చదవడం, వాటర్ తాగడం లేదా లైట్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేసినా కూడా క్రేవింగ్స్కి కొంచెం దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జెన్ జీ అండ్ వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈట్ ఫిట్ లో. చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది, ఒళ్ళో స్నాక్స్ ఉంటాయి, టీవీ ముందుంటారు, సోఫా మీద అంతా చిప్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ అండ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంటారు, ఒక పక్క స్నాక్స్. ఇలా ఏ సిచ్యువేషన్లో ఉన్నా స్నాక్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటున్నాయి, అవునా? మరి ఈ ట్రెండ్ని స్నాకిఫికేషన్ అంటున్నారు అండ్ జెన్జీలో చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఇంకో మాటలో చిరుతిండి అన్నమాట. మరి పూర్వకాలంలో సాయంత్రం అలా ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ ఏ జంతికలో పప్పు చెక్కలో రెండు మూడు అలా పంటి కింద పడేసి తీరిగ్గా మాట్లాడుకునేవారు. మరి ఇప్పుడు ఆ స్నాక్స్ పోయాయి, ఆ టైము పోయింది. స్నాక్స్ అంటే వీళ్ళకి చిప్స్, నాచోస్, ఫ్రాంకీస్, ప్రోటీన్ బార్స్ ఇలా అన్నమాట. తినడంలో ప్రాబ్లం లేదు కానీ మీల్స్ ని స్కిప్ చేసి మరీ ఇదే తీసుకుంటున్నారు. దాంతో బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. అనవసరం అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అదైతే ఏదైతే అనవసరమో అది మాత్రం బాడీలో పెరుగుతుంది. సో ఈ ట్రెండ్ కూడా ఎంత తగ్గితే అంత మంచిది అంటున్నారు డాక్టర్స్. మరి స్నాకింగ్తో పాటు వీళ్లకున్న ఇంకో అలవాటు కాంబినేషన్స్ ని ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ మ్యాగీ ఇంకా మయోనీస్ ని మిక్స్ చేస్తారు, మ్యాగీ విత్ చాక్లెట్, ఫాంటా మ్యాగీ, ఓరియో పకోడా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ని ట్రై చేస్తున్నారు జెన్జీ. మరి ఇవి కొంతమందికి ఇష్టం, కొంతమంది దూరంగానే ఉంటున్నారు. కానీ అల్టిమేట్ గా డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇలాంటి కాంబినేషన్స్ టేస్టీగా ఉన్నా కూడా అవి మన బాడీలోకి వెళ్ళాక ఫుడ్ పైప్ ని కానీ స్టమక్ ని కానీ డామేజ్ చేయొచ్చు. మరి కొన్ని కాంబినేషన్స్ వల్ల యాసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం ఏ కాంబినేషన్ ట్రై చేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకుని ట్రై చేయడం బెటర్ అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: అనగనగనగా ఒక రాజు, గగనము నీలే మహారాజు,
3: తర్వాత

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మార్నింగ్ లేవగానే ఓ కాఫీ ఓ టీ పడనిదే చాలా మందికి డే స్టార్ట్ అవ్వదు, అవునా? కొంతమందికి అలవాటు కంటిన్యూ అయ్యి డే అంతా వర్క్ మధ్యలో కూడా తాగుతూ ఉంటారు. టీ తాగితేనే బ్రెయిన్ పనిచేస్తుంది, కాఫీ తాగితేనే స్ట్రెస్ తగ్గుతుంది, సో బెటర్గా వర్క్ చేయగలుగుతాం, ఇలాంటి జోన్స్లో ఉంటారు. వర్క్ చేస్తూనే మధ్యలో స్టైలిష్గా ఓ పెద్ద గ్లాస్ కాఫీ ఫిల్ చేసుకుని వర్క్ చేస్తూ తాగుతారు. మరి దీనివల్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఇంపార్టెంట్ మీల్స్ అన్నీ కూడా స్కిప్ చేస్తున్నారు జెన్సీ. కాఫీ తాగి మీల్స్ స్కిప్ చేస్తే కాఫీలో ఉండే ఆ కెఫీన్ బాడీకి ఎక్కువైనప్పుడు యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ పడుకునే కనీసం ఒక 6-7 గంటల ముందు తాగితే కనుక స్లీప్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు డాక్టర్స్. అండ్ చాలా స్టడీస్లో కూడా ఇది ప్రూవ్ అయింది. సో లిమిట్లో ఉంచుకోవడం బెటర్ అంటున్నారనమాట. ఎస్, ఇదండి మరి ఈనాటి ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పోక్సో కేసులో నిందితుడైన బండి బకీరత్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి రాష్ట బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడంతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అయ్యే బస్తాలు, రవాణా, నిల్వ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ కేంద్రంపైనే అబద్దపు ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని 83 కోట్ల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత బియ్యం అందిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
1: కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తాం.
0: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారని, రాత్రి 8 గంటల తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ భగీరథ్ను అదుపులోకి తీసుకుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ రెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని ఆయన చెప్పారు. భగీరథ్ను పోలీసులు రాత్రి 12 గంటలకు చెర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా లాయర్ల సమక్షంలో తమ కుమారుడిని పోలీసు విచారణకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ

0: సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లేలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ఎస్సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో నివసించే అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు నేరుగా అందించేందుకు ప్రత్యేక అవగాహన, సేవల సాచ్యురేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రమాదేవి చెప్పారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీఓ రాహుల్ తెలియజేశారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన 19 మండలాల్లోని 130 గ్రామాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. రేపటి నుంచి నెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించి విజయవంతమయ్యేలాగా ఎంపీడీఓలు చొరవ చూపాలని పీఓ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాల్లో 167 మంది ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటల్కు 2,400 రూపాయల చొప్పున రైతులకు చెల్లించి ఇప్పటి వరకు 32,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 676,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 200,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. మిల్లర్లు ధాన్యాన్ని వెంట వెంటనే అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూడాలని, ప్రతిరోజు కనీసం 400 లారీల ధాన్యాన్ని మిల్లులో దించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్ యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ, ఆన్లైన్ ఎంట్రీలు వేగవంతమయ్యేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలాల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ధాన్యం తూకం వేయడం, మిల్లులు, గోదాములకు తరలించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోగరు సుధాకర్ మాట్లాడుతూ, ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ సరిగ్గా ఉండడం లేదని, తద్వారా నకిలీ, మత్తు కలిగించే మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్ల తెచ్చే ముందు, వారిని ఇళ్లలో పనికి పెట్టుకునే ముందు పూర్తి వివరాలు సేకరించాలని, అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల హమాలీవాడలో సిఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేట్లు, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీఅడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని, మహిళల భద్రతకు షీటీం భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
1: శాంతి భద్రతకి ఒక పెద్ద క్రైటీరియా ఉంటది, లేడీస్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ. మేము సీ టీమ్ ద్వారా, భరోసా టీమ్ ద్వారా చాలా ఎఫర్ట్స్ జరుగుతూ ఉంది. మీ దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలకి, స్పెషలీ గర్ల్ చైల్డ్ కి బాధ ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మేము సీ టీమ్ పంపిస్తున్నాము. ఎవరికి భయం లేకుండా అట్మాస్ఫియర్ ఇవ్వడానికి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఈ సహాయం మీ వైపు మాకు కావాలి.
0: రాష్ట్రంలో ఒకవైపు పగటి ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలో నమోదవుతుండగా మరోవైపు అకాల వర్షాలు, పిడుగులతో నష్టం వాటిల్లుతోంది. ఆదిలాబాద్ బురాజ్లో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఒక కోళ్ల ఫారంలో సుమారు 3,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యార్డుల్లోని ధాన్యం రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పొలంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో నగేష్ అనే యువకుడు పిడుగుపడ్డు గురై మరణించాడు. కొల్లాపూర్ మండలంలో పిడుగుపడ్డంతో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రేపు ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా మ్యూజియంలు వారసత్వ కట్టడాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ మహబూబ్ నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశం చెప్పారు. ప్రజలకు చారిత్రక సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించేలాగా వివిధ సాంస్కృతిక విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. టీజీఎన్పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యుత్తమత ప్రాధాన్యతనిస్తూ 1 మినిట్ రూల్ అమలు చేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి 1 నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పునః పరిశీలించడం దీని ప్రధాన ఉద్దేశం. ఆధునిక సాంకేతికత అనుగుణంగా విద్యార్థులు యువకులు ఉద్యోగ అవకాశాలు పెంపొందించే ఉద్దేశంతో ఏఐ లైఫ్ స్కిల్స్పై 4 రోజుల ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. సికింద్రాబాద్ పారాడైజ్ జంక్షన్ నుంచి షమీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రతిపాదించిన 18.15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ భూసేకరణ నష్టపరిహారాల పంపిణీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సుమారు 2,232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న ప్రాజెక్ట్ కోసం 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పాక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20:40 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ ఆకాశవాణి విత్ మీ ఆర్జే భవాని. మరి మీరు చాలా వెయిట్ చేస్తున్న ఈ షో టైంలో మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. మరి నాకు తెలుసు ఆన్సర్స్ పంపించడానికి మీరందరు కూడా రెడీగా ఉన్నారని. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. జంక్ ఫుడ్ ఎక్కువైపోయిందబ్బా, ఎలాగైనా తగ్గించాలి, రేపటి నుంచి తగ్గిద్దాం, పొద్దున్నే 5 o'clock లేవాలబ్బా, అలవాటు చేసుకోవాలి, రేపటి నుంచి లేద్దాం, ఇలా రేపటి నుంచి చేద్దాం, రేపటి నుంచి చేద్దాం అని కొన్ని హ్యాబిట్స్ మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, అవునా? మరి మీరు పోస్ట్పోన్ చేసిన హ్యాబిట్ ఏంటి అండ్ దానికి ఇప్పటికీ కూడా ఫాలో అవడానికి ఛాన్స్ రాలేదు, రేపు రేపు రేపు అని అలా పోస్ట్పోన్ చేస్తూనే ఉండే ఆ హ్యాబిట్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నంబర్ పైన. మరి నా నంబర్ STD కోడ్ 040 యాడ్ చేస్తూ 2324085

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైంలో నేను అడిగినటువంటి క్వశ్చన్, రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసిన ఒక్క హ్యాబిట్ ఏంటి అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. వాకింగ్ ఇన్ ద మార్నింగ్, కానీ పేరు పంపించలేదు ఎవరు అని. టీ తాగడం మానేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అంటున్నారు సుచిత్ర సర్కిల్ రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి సతీష్, శాంతి, రిషిత. ఇంకా ఎస్, ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, సేమ్ ఆన్సర్ ఇచ్చారు పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి. అలాగే మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కూడా అదే ఆన్సర్ పంపించారు. ఇంకా స్క్రీన్ టైం రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, జంక్ ఫుడ్ తిననంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, వెరీ గుడ్, బట్ మీరు పోస్ట్ పోన్ చేసిన హ్యాబిట్ ఏంటి అని అడిగాను. ఎస్, మళ్ళీ వాకింగ్ అనే ఆన్సర్ చెప్తున్నారు చిక్క చక్రపాణి చందన జిబ్లాక్పల్లి నుంచి. ఇంకా చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి సేమ్ వాకింగ్. ఓ, చాలామంది వాకింగ్ కోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు కానీ అవ్వట్లేదు. ఆడపు సంతోష్ కుమార్ కూడా అదే ఆన్సర్ చెప్తున్నారు. నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ, గాయత్రి జపం చేసుకుందాం అనుకుంటున్నాను కానీ రేపు చేద్దాం రేపు చేద్దాం అని సుమారు 24 సంవత్సరాల నుంచి చేయలేకపోతున్నారంట. వామ్మో, చాలా పోస్ట్ పోన్ చేసేసారండి మీరు. 4 o'clock లేద్దాం పొద్దున్న కానీ అవ్వట్లేదు అంటున్నారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. అండ్ టీ తాగకుండా వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అంటున్నారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్. అలాగే సేమ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఎస్ వాకింగ్ చేయాలనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదు అంటున్నారు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఇంకా రేపటి నుంచి ఫోన్ చూడొద్దు అనుకుంటున్నాను షరా మామూలే అంటున్నారు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం. ఎస్, చార్మినార్ చూడాలనుకుంటున్నాను కానీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్. ఏంటండో అవ్వట్లేదా, వచ్చేసేయండి ఈరోజు చార్మినార్ చూసేయండి బాగుంటుంది. కరెంటు బిల్లు రేపు కడదాం అనుకుంటున్నాను కానీ లేట్ చేస్తున్నాను తద్వారా ఫైన్ పడుతుంది. నెక్స్ట్ టైం ఫోన్లో రిమైండర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, మేబీ అది వర్క్ అవుతుందేమో. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి చెప్తున్నారు పాపం బిల్ కట్టట్లేదంట ఫైన్ కడుతున్నారంట. కార్ డ్రైవింగ్ నేర్చుకోమని పదే పదే అడుగుతున్నారు కానీ నేను దాదాపు దాన్ని 10 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాను. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గోదావరి రవి కళ్యాణ్ రవి రాజు కళ్యాణి మెసేజ్ చేస్తున్నారు, ఈరోజే జాయిన్ అయిపోండి పోస్ట్ పోన్ చేయొద్దు. సూరారాం హైదరాబాద్ నుంచి టీవీ సీరియల్స్ చూడొద్దు అనుకుంటున్నారు ఎస్ఎన్ మూర్తి. పెండింగ్ వర్క్ పెట్టకూడదు అనుకుంటున్నాను. పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు మెసేజ్ చేస్తున్నారు, ఇంట్లో ఇండోర్ మొక్కలు తేవాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. మీరు కూడా ఈరోజు బయలుదేరిపోండి సార్. ఎవరు, శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత మెసేజ్ చేస్తున్నారు, సూర్యోదయం ప్రశాంతంగా ఉంటుందంటున్నారు ఏం రాధా. అవును కానీ ఓ మీరు లేవలేకపోతున్నారా ఆ టైంలో. ఓకే ఓకే, అలారం కొంచెం గట్టిగా పెట్టుకోండి. గుడ్ మార్నింగ్ మెసేజ్ మానేయాలనుకుంటున్నాను రేపటి నుంచి అని ప్రతిరోజు వాయిదా వేస్తానంటున్నారు కానీ పేరు ఎవరో చెప్పలేదు వీళ్ళు. ఓకే, ఏదైనా ఒక మంచి పాట పాట వినిపిస్తానండి. మరి ఆన్సర్ ఏది, స్వీట్లు తినడం మానేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. డైటింగ్, ఎస్ డైటింగ్ అది ఎప్పటికీ అవ్వదండి. రాహుల్ కొండాపూర్ నుంచి స్క్రీన్ టైం రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను అంటున్నారు అండ్ వాకింగ్ కూడా తగ్గించాలనుకుంటున్నారు కట్ల సతీష్, సుమలత. ఎస్, చాలా చాలా హ్యాబిట్సే మీరు ట్రై చేస్తున్నారు కానీ మీరు పాపం వాటిని అచీవ్ చేయలేకపోతున్నారు. పర్లేదు, కీప్ ట్రయింగ్, ఏదో ఒక రోజు అచీవ్ చేస్తారు. ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది, మీరు ఒకరోజు ఒక పాట పాడారు కదా ఆ పాట బాగుంటుంది, అలా ఎవరైనా మనకి చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా, మరి మీరు మర్చిపోలేని ఆ కాంప్లిమెంట్ మీకు ఏదైతే వచ్చిందో అది గుర్తుంటే కనుక నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు మీకోసం ఎవరైనా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తే ఆ కాంప్లిమెంట్ మీకు గుర్తుండిపోయింది అంటే ఆ కాంప్లిమెంట్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నంబర్ 0402324085 2 పై వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు అండ్ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్స్ పంపించారు. ఎస్, మీరు మర్చిపోలేని ఒక కాంప్లిమెంట్ మీకు ఏదైతే వచ్చిందో అది నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో పద్మజ నాగకుమార్ మల్లాపూర్ నుంచి చెప్తున్నారు, మీరు లావు తగ్గారండి అని కాంప్లిమెంట్ చేసినప్పుడు బాగా అనిపిస్తోంది అని. ఎస్, ఇంకా మీరు ఏదైనా చేయగలరు అని మా ఆవిడ కాంప్లిమెంట్ ఇస్తే నాకు బాగుంటుంది, అది నేను మర్చిపోలేను అంటున్నారు. సూర్యారాం నుంచి ఎస్ఎన్ మూర్తి, రాణి, సుప్రియ, శ్రీహర్ష, ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినప్పుడు పాట పాడితే పంతులు గారు కాంప్లిమెంట్ చేశారు అన్నారు, దట్స్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటున్నారు. పావని, విజయ్ కుమార్, సుశీల, చంగిచెర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారండి? రమణి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, దానికోసం ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటున్నారు. మీ డాన్స్ చాలా బాగుంటుంది, సేమ్ యాజ్ మైకల్ జాక్సన్, వావ్. ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆకాశవాణి ఆత్మీయ సమ్మేళనం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో నిర్వహించారు అండ్ అధికారులు శ్రోతలు నన్ను చాలా పొగిడారు, చాలా సంతోషంగా అనిపించింది అని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, అండ్ ఆర్టిస్ట్, ఎస్, నేను పేపర్ మీద బొమ్మలు వేస్తాను, నేను ఒక ఆర్టిస్ట్ని, సో నా పెయింటింగ్స్ అన్నీ బాగున్నాయి అన్నప్పుడు నాకు బాగా అనిపిస్తుంది అంటున్నారు. దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. అలాగే సార్, మీరు నవ్వితే సూపర్గా ఉంటుంది అని కాంప్లిమెంట్ చేస్తే నాకు బాగుంటుంది అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ హైదరాబాద్ నుంచి. అలాగే సాంగ్ పాడితే నన్ను మెచ్చుకుంటారు, అది నాకు ఇష్టం అంటున్నారు చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి. ఇంకా ఎస్, ఎన్ఐ యాక్ట్ నేరస్తుడిని ఒకసారి నేను అచ్చా నేరస్తుడిపై నేను గెలిచినప్పుడు నన్ను అందరు అభినందించారు అంటున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి కే ఆనందరావు. కొండాపూర్ నుంచి రాహుల్ మెసేజ్ చేస్తున్నారు, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి దండన్ రా బాబు, నీతో ఉంటే మమ్మల్ని కూడా కొడతారని చెప్తారట వాళ్ళ ఫ్రెండ్స్, అది తనకి బాగా అనిపిస్తుందంట. ఇంకా వివిధ్ భారతి హైదరాబాద్ ప్రోగ్రామ్స్ని నేను రికార్డ్ చేసి గ్రూప్లో పెడతాను, మా ఫ్రెండ్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తాయంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైదరాబాద్ నుంచి శ్యామ్ మెసేజ్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ భవానీ అండ్ దేవప్రియ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్, నేను ఫొటోస్ బాగా తీస్తున్నప్పుడు మంచి మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తాను అండ్ ఆ కాంప్లిమెంట్ నాకు చాలా నచ్చుతుంది అంటున్నారు శ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒకప్పుడు నాటకాల్లో నటించేవాడిని, ఇప్పుడు ఎస్ డైలాగ్స్ అన్ని నేను చెప్తాను, సో ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను పొగుడతారు అంటున్నారు. పోలిసెట్టి మోహర్ బాబా జూబ్లీ హిల్స్ నుంచి, ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఒకదాన్ని వాకింగ్కి వెళ్తావు స్కిప్ చేయకుండా, గ్రేట్ అని చాలామంది చెప్పారట. కృష్ణ కుమారి ఖమ్మంకి ఎస్, ఇంకా మెసేజ్ చేస్తున్నారు, కొత్త ఊరికి వెళ్ళినప్పుడు మీ పేర్లు రేడియోలో వస్తున్నాయని చాలామంది పరిచయాలు అవుతున్నారు, ఇంతకు మించిన ఇంకో సంతోషం లేదు అంటున్నారు నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి. మేము హోలీ పండుగ బాగా చేసుకుంటాం, నన్ను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఓకే, మీరు హోలీ బాగా చేసుకుంటారని అందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, సో అది మీకు ఇష్టం అంటున్నారా? ఓకే ఓకే. సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, శాంతి, దీపిక, ఎస్, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు, మంచి మంచిగా మీరు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నారు, అది అన్నింటికన్నా మంచి విషయం.

ఎస్ మరి మీకోసం షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫుడ్ ఇష్టపడుతూ ఉంటాం కదా, ఎలా అంటే ఆ ఫుడ్ మనకి ఎవరైనా పెట్టినప్పుడు మనకి ఇంకెవ్వరితో పంచుకోవాలనిపించదు, మనం మాత్రమే తినేద్దాం అనుకుంటాం. అంటే పైకి అలా చెప్పము కానీ లోపల ఎక్కడో అనిపిస్తుంది కదా, ఇది నా ఫేవరెట్ ఫుడ్, నేనే తినాలి, ఎవరితో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు అని. మరి ఆ ఫుడ్ ఏంటి, ఎవరితో షేర్ చేసుకోకుండా నేనే తినేయాలి ఫుడ్ అంతా అనిపించే ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి, నాతో నా వాట్సాప్పై చెప్పచ్చు. 0402324 0852 నా వాట్సాప్ నంబర్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎస్, షో టైంలో నేను అడిగాను ఎవరితో షేర్ చేసుకోకుండా తినేయాలి అనిపించే ఆ ఫుడ్ ఏంటి అని. ఫస్ట్ మనకి మెసేజ్ చేశారు సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి వెజ్ మంచూరియా. ఎస్, ఐస్ క్రీమ్ అంటున్నారు సురేష్ నేరేడ్ మెట్ క్రాస్ రోడ్స్ నుంచి, అండ్ బిర్యానీ కూడా అంట. మ్యాంగో ఫ్రూట్ ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, జున్ను అని మెసేజ్ చేస్తున్నారు. వావ్, సికింద్రాబాద్ నుంచి రమణి, షాపల్లి నుంచి చింత, శ్రీనివాస్ చికెన్ బిర్యానీ, సూరారాం నుంచి ఎస్ఎన్ మూర్తి మిల్క్ మైసూర్ పాక్, ఇంకా తాటి మంజులు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, భాను మియాపూర్ నుంచి కూడా బిర్యానీయే, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి కూడా బిర్యానీయే. ఇంకా బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఆడెప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి అదే ఆన్సర్ పంపించారు. గోంగూర ప్రాన్స్ కర్రీ అంటున్నారు ప్రొద్దుటూరు కడప నుంచి సివి శ్రీనివాస్ రెడ్డి. వంకాయ కూరతో భోజనం చేయాలి, సో వంకాయ కూర నేను ఎవరితో షేర్ చేసుకోను. వావ్, మా హార్ట్స్ అన్ని గెలుచుకున్నారండి మీరు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు చేపల పులుసు నేను ఒక్కడనే తయారు చేసుకుని తింటాను అంటున్నారు, ఇప్పుడు కూడా అదే తింటున్నారట. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, అండ్ మటన్ బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు అనంతపూర్ నుంచి, అలాగే చికెన్ బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళీ సిరిసిల్ల నుంచి సాయి. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ అంటే అన్నీ ఇష్టమే, ఎంత కావాలో అంత తినడానికి ఇష్టం ఏంటి అంటారా? ఓకే, మీరు బాగా కంట్రోల్లో ఉన్నట్టున్నారు, బట్ కొంతమందికి అనిపిస్తుంది కదా ఎవరితో షేర్ చేసుకోకూడదు అని, మేబీ వాళ్ళు ఇంకా బెటర్గా ఆన్సర్ చేస్తారేమో. అండ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్, అలాగే అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, వీళ్ళు కూడా బిర్యానీయే అని వాళ్ళ ఫేవరెట్ అని చెప్తున్నారు. దోసకాయ చట్నీ వావ్. కొండాపూర్ నుంచి హైదరాబాద్, కొండాపూర్ హైదరాబాద్ నుంచి రాహుల్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా మెసేజ్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు వావ్, తిరుపతి లడ్డు ఎవరితో షేర్ చేసుకోరంట, యాక్చువల్లీ నేను కూడా అంతే. హైదరాబాద్ నుంచి ఏకనాథం మెసేజ్ చేస్తున్నారు. గులాబ్ జామున్ కూడా పంచుకోరు, అవునవును నేను ఇది కూడా ఎవరితో షేర్ చేసుకోను. గులాబ్ జామున్ అంటున్నారు కడప నుంచి సాహిత్య. ఇంకా వంకాయ మసాలా టొమాటో పప్పు బగారా రైస్ వావ్, మంచిగా లాగించాలనిపిస్తుందంట ఎవరికి. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్, చాలామందికి అది ఫేవరెట్. బీట్రూట్ ఆర్మూర్ నుంచి, ఐఎమ్ హ్యాపీ బీట్రూట్ కూడా ఎవరో ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధా మెసేజ్ చేస్తున్నారు. నైట్ మిగిలిపోయిన రైస్ని మరుసటి రోజు ఫ్రై చేస్తే అది మొత్తం నాకే తినాలనిపిస్తుంది. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు మెసేజ్ చేస్తున్నారు. ఇదేదో ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయాలనుకుంటా. డ్రై ఫ్రూట్ లడ్డు, బొబ్బట్లు, మడత కాజా వావ్. రత్నం పెద్దరాము, పాప అండ్ సాయి మెసేజ్ చేస్తున్నారు మచ్చబొలారం నుంచి. జాంగ్రీ అంటున్నారు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం. అగైన్ స్వీట్స్ అయిపోయాయి ఇప్పుడు, మటన్ బిర్యానీకి వచ్చేసారు మళ్ళీ. పులిపాటి వెంకటేష్, సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి, అండ్ ఆవకాయ వావ్, సమ్మర్లో ముద్దపప్పు ఆవకాయ మామిడి పండు వావ్, ఎంత బాగుంటుంది కదా, ఇంటికెళ్ళి నేను అదే తింటా. బుజ్జి హుడా కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు.

ఎస్. ఓ వావ్, ఆత్రేయపురం పూతరేకులట, అవి కూడా ఇష్టంట. పద్మజ నాగకుమార్ మల్లాపూర్కి. ఎస్. సో ఇది మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఎవరితో షేర్ చేసుకోకుండా తింటారు ఏంటి అంటే, ఇవి మనకి ఇవాళ షో టైంలో వచ్చినటువంటి ఆన్సర్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టే

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అవుతారు, అండ్ అందులో అమ్మ ఒక అడుగు ముందే ఉంటుంది. అవునా? పిల్లలకి హోంవర్క్ చేయించాలంటే ఫస్ట్ అమ్మ ప్రిపేర్ అవుతుంది. కథ చెప్పాలంటే ఆ కథ ముందుగానే చదివి ఏదైనా తెలియని పదాలు అలాంటివి ఉంటే తెలుసుకుని మరీ చెప్తుంది. ఇలా మొదటి గురువు అమ్మ, కానీ కాన్స్టెంట్ స్టూడెంట్ కూడా అమ్మే. మరి అలా ఒక పిల్లవాడి ఇంట్రెస్ట్ని చూసి తన పిల్లవాడికి మంచి హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అంటే పోషకాలు చాలా ఉన్నటువంటి ఆహారం మాత్రమే పెట్టాలి అని ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి దిగి 50 లక్షలకి పైగా సంపాదిస్తున్నారు ఈ సూపర్ ఉమెన్. ఆవిడెవరో తెలుసా? చెప్తా, ఇవాళ శక్తి సీరియల్లో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

మరి ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఫ్యామిలీకే ప్రయారిటీ ఇచ్చారు ఆవిడ. మరి ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ఆ ప్రయారిటీ అండ్ తన పిల్లలపై ఉన్న ప్రేమ తనని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేసేలా చేశాయట. మౌనిక కుమారుడు ప్రొఫెషనల్ రేసింగ్ కెరియర్ని ప్రొఫెషనల్ రేసింగ్ని తన కెరియర్గా తీసుకున్నప్పుడు తన ట్రైనర్ ఒక మాట అన్నారట, రేసింగ్ ఫీల్డ్లో ఉండాలంటే పోషకాహారం ముఖ్యం అండ్ అందులోనూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కావాలి, అప్పుడే రేసింగ్కి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ వస్తాయి అని. మరి ఆ మాటలే మోనికాకి ఇన్స్పిరేషన్ అయ్యాయి. తను చిన్నప్పుడు తీసుకున్న ఫుడ్కి ప్రస్తుతం ఉన్న ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది అని గ్రహించి తన కుమారుడికి కావాల్సినటువంటి పల్సెస్, ప్రోటీన్ బార్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తనే స్వయంగా పండించాలి అని డిసైడ్ అయ్యారు. అలా మొదలైంది పారఖి ఆర్గానిక్స్ వైపు తన ప్రయాణం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మోనికా మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. ఫార్మింగ్ లోకి పూర్తిగా రాకముందే కొంత ఐడియా ఉంది దాని గురించి మోనికాకి. 2010 నుండి ఎన్నో వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు, ఎంతో మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడారు ఫార్మింగ్ గురించి, టెక్నిక్స్ గురించి, అండ్ ఎన్నో బుక్స్ కూడా చదివారు ఆర్గానిక్ ఫార్మింగ్ అర్థం అవ్వడానికి. మరి సొంతంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫుడ్ లోని న్యూట్రియన్స్ గురించి చదువుతూ ఇప్పటికే ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుని తన నాలెడ్జ్ ను అప్డేట్ చేసుకుంటూ ఉంటారు మోనికా. అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఒకటే అని అంటారు, హెల్తీ అండ్ క్లీన్ ఫుడ్ తిన్నప్పుడే మన దేశంలోని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారని నమ్ముతారు మోనికా. మరి ఏం పండిస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్లో? తన కుమారుడి కోసం స్టార్ట్ చేసిన ఈ ఫార్మింగ్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీగా ఎదిగి ఎలా రన్ అవుతోంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మోనికా మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న సూపర్ ఉమెన్ గురించి. నలభై ఎకరాల్లో ఉంది పారఖి ఆర్గానిక్ ఫార్మ్స్. పప్పులు అంటే పల్సెస్, ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్, సోయాబీన్స్, బెల్లం పొడి అంటే చెరుకుతో చేస్తారు కదా బెల్లం పొడి, ఇవన్నీ వీళ్ళ ఫామ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో బెస్ట్ సెల్లర్స్ అనమాట. ఇంకా ఇవి కాకుండా బియ్యం, జొన్నలు, సపోటా పళ్ళు, మామిడి పళ్ళు కూడా పండిస్తారు. ఇంకా ఇవి రొటీన్గా పండించగా కొత్తగా ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే గోమయంతో అగరబత్తిని తయారు చేస్తారు. ఇది మోనికా ఐడియానే, కానీ మొదట్లో ఇది వర్కౌట్ అవ్వదు, ఎక్కువ మంది జనాలు కొనుక్కోరు అని హేళన చేసినా మోనికా ఎక్కడా ఆగలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి అది ఒక పెద్ద సక్సెస్ అయింది. మరి అలా కష్టపడి తన టైం అంతా ఆ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇచ్చి ఇవాళ సుమారు 1 కోటి రూపాయల వరకు ఆదాయం ఇస్తోంది ఈ ఫార్మింగ్. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఏ బిజినెస్ లో అయినా మరికొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అవునా? చాలా మంది జనాలు ఉన్నారంటేనే చాలా మైండ్ సెట్స్, అండ్ చాలా మైండ్ సెట్స్ ఉన్న చోటు ఒక కన్క్లూజన్ కి రావడం అంటే ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి అలాంటి ఛాలెంజెస్ లో మోనికా ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా? అసలు ఈ ఆర్గానిక్ ప్రాక్టీస్ ని అడాప్ట్ చేసుకోమని చెప్పడమే. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో రిజల్ట్స్ లేట్ గా వస్తాయి, కానీ క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి రైతులు ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి అనుకుని మొదట్లో మోనికా చెప్పిన ఐడియాస్ ని పెడచెవిన పెట్టారట. ఎరువులు, మొక్కలకి మందులు ఇవన్నీ నాచురల్ గా వాడాలి అంటే కొంత నిర్లక్ష్యమే చూపించారు రైతులు. మరి ఆ టైంలో మోనికా చాలా ఓపికతో నాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్లీ తన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లారు.

మోనికా మోహితే గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. గ్లోబల్ ఫార్మర్ బిజినెస్ నెట్వర్క్లో మెంబర్గా కూడా ఉన్నారు మోనికా. మరి ఈ నెట్వర్క్లో ప్రపంచవ్యాప్తంగా ఫార్మింగ్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారన్నమాట. సో మెంబర్స్ వాళ్ళ వ్యూస్ని షేర్ చేసుకుంటారు, ఫార్మింగ్లో వచ్చే కొత్త టెక్నిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటారు. కొలాబరేషన్కి మాత్రమే కాకుండా రైతులకి ఒక వాయిస్ లాగా నిలవాలి అనుకుంటున్న మోనికా మోహితే ఇంకా ఎంతో మంది రైతులకు సహాయం చేస్తూ దేశం కోసం మంచి ఫుడ్ని, హెల్దీ అండ్ క్లీన్ ఫుడ్ని అందించాలని కోరుకుంటూ ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం రచన శ్రీ రామవరపు వెంకటరమణమూర్తి నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

0: వినండి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజ మీర్జా మండే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్రాయమ్మ గారు వేంచేస్తున్నారహో.
2: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
3: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
2: తమ దయవల్ల.
4: వందనాలు మహారాణి, వందనాలు.
3: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
4: తమరి దయ.
5: నమస్కారం అమ్మా.
6: నమస్కారం అమ్మా.
3: ఓహో, దంతులూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయి వారు, నడింపల్లి వారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
2: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటి వారు.
3: అందరూ ఆశీనులకండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
2: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తర్వాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో

0: మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
1: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
2: నేను కోరుకుంటున్నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
1: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
3: ఇందులో మీరు ఎటువంటి శంకా పెట్టుకోవద్దు మహారాణి.
2: నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
4: సంతోష్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మహారాణి.
0: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
2: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ఫ్రెంచి దొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
5: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది మహారాణి.
6: మరి కాబోయే మహారాజెవరో ఈ జంపన్ వారు తెలుసుకోవచ్చా?
2: ఎవరో కాదు, మన మహారాజా వారి పెదతాతగారు సీతారామరాజు వారి మనుములు అయిన ఆనందరాజును దత్తునిగా స్వీకరించదలిచాను. ఆనందుడు 27 దాటుతున్న సమర్థ యువకుడు. ఇతని వలన మన సంస్థాన పాలన సజావుగా సాగుతుందని నా అభిప్రాయం. ఆనందుడే సమర్థుడని నా నమ్మకం.
0: చాలా మంచి నిర్ణయం మహారాణి. మీరన్నట్లుగా ఆనందరాజు గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
1: ఎంత చక్కని నిర్ణయం. మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజపతి రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు, ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
4: ఈ జంపల వారు,
5: ఈ దాట్ల వారు,
7: ఈ దంతులు వారు కూడా,
4: ఈ వచ్చాయి వారు,
5: ఈ నడింపల్లి వారు,
1: అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.
8: అవును, శిరసావహిస్తాం.

0: జయము జయము కళింగ విజయనగర సంస్థానాధీశ పూసపాటి వంశ తేజోతిలక ఆనంద గజపతి మహారాజా వారు వేంచేస్తున్నారహో.
1: ప్రణామాలు మహారాజా. వందనాలు మహారాజా, వందనాలు.
2: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆసీనులకండి. ఆ దివాను బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
3: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచి వారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చేయగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచి వారు రహస్యంగా పండగ చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచి వారి పాత్ర లేదనుకోగలమా అని.
2: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
4: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు, మన సర్దారులందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
3: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నర నరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
2: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాంటి నేను విడిచిపెట్టేది లేదు.
4: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటపడని విషయంగా మారింది మహారాజా.
2: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సీ వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
3: అవశ్యం మహారాజా.
2: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
4: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
5: అవును, సిద్ధం కావాలి.
3: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీదొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
2: దివాన్ గారు,
3: మహారాజా,
2: ఈనాటి ముఖ్య విషయాలేమిటో తెలియజేస్తారా?
3: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
4: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
2: ఇంకా చెప్పవలసిందేమైనా
3: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీదొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
5: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజు వారు ఏం చేస్తున్నారు?
2: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాధారణంగా సభలోనికి ఆహ్వానించండి.
3: అవశ్యం మహారాజా.
2: బుస్సీదొర గారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆసీనులకండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
6: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
2: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్ప బలం, మా ప్రజల కోరిక.
6: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేము నిజాం ప్రతినిధులు కావడంతో కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు పేష్కస్ సక్రమంగా చెల్లించడలేదు. ఇక మీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నాం.
2: ఇదేమిటి బుశ్రీధర గారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
6: దేని గురించి మీరనేది?
2: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
6: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగదీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపకారం జరిగినందున వారు మీ

0: వారిపై కక్ష తెచ్చుకున్నారు. మీ రాజా వారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
1: మా సందేహం ఒక్కటే, బొబ్బిలి యుద్ధరంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
0: ఆనందరాజా, ఏముంది? మీ రాజా వారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు అంతే.
1: అది కాదు దొరగారు, మీ రక్షణలో ఉన్న మా రాజా వారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
0: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
2: అదలా బుసీవారు, బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు, బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
3: బుషీధరవారు, మీ మిత్రులైన మా మహారాజా వారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
0: దివాను బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి ఇలా అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజావారికి రాజ్యాకాంక్ష ఎక్కువ, తన విజయం కోసం మాతో కలిశాడు. మేము ఎంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజాగారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
2: ఏమిటిది బుషీధరా, మీ తప్పంతా మా రాజా వారిపై వేస్తున్నారు? సేనానిగానే చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
0: నన్ను ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సాగించను. ఇదే పెంచి వారి హెచ్చరిక. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు.
3: ఆగండి, అందరూ శాంతించండి. బుషీధర గారు, మీరిలా మా రాజా వారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచి వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
0: అవమానిస్తున్నారు, మేము భరించాం. ఈ ఫ్రెంచి వారి సంగతి మీకు తెలియదు. ప్రతీకారం తీర్చుకుంటాం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, మీ సంగతి చూస్తాం.
1: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సి పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
2: మేము సిద్ధం.

0: జయము రాజమాతకు దివాన్ బుచ్చన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చిత్తం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆసీనులు కండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయ వల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజావారి విజయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
2: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు. విజయదుందుభులు మోగుతూనే ఉన్నాయి. బుస్సీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, వెండమూర్లంక, ఇంజరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన అధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురుదెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
2: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ధాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుసీని అక్కడికి పిలిపించాడు. ఆ తరుణం చూసి రాజావారు మన సర్వసేనాని పాయకరావు గారిని పంపి విశాఖపట్టణాన్ని ఫ్రెంచి వారి నుంచి విడిపించి దానిని మళ్లీ ఇంగ్లీషు వారికి ఇచ్చి ఆ స్థావరంపై ఇంగ్లీషు వారి జెండా ఎగరవేశారు.
1: భేష్ దివాన్ గారు, భేష్.
2: ఇది తెలిసి

0: పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరంపైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం. అయినా భారీ నష్టం తగ్గించడానికి కలకత్తాలోని క్లైవ్ దొరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను పెద్దాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు పెద్దాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనందరాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
0: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని పెద్దాపురం వారిని డచ్చి వారిని ముండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరూ ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనందరాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది దివాన్ గారు.
0: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
2: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
2: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడే అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దారులు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్తపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుని చేశాను.
2: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న మరికొందరు సర్దారులు ఒత్తాసు పలకడం ఏమీ బాగోలేదు.
0: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
2: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది. నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండనీయలేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో, ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన విజయరామరాజు పక్షాన్ని నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
2: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్ని మర్చిపోవాలి.
1: ఎలా మర్చిపోగలను సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోపర్చుకుని మమ్మల్ని బాలరాజు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దారులు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులాపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
2: ఇప్పుడే తెలుస్తోంది.
1: చూడండి, మనకెందుకు ఈ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముణ్ణి తీర్చిదిద్దండి. ఏమంటారు?
0: అంగీకరించండి సీతారామరాజా. ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం. శుభపరిణామం రాజమాతా.

0: గారికి జయం జయం.
1: ఏమిటి వర్తమానం?
0: మీకోసం ఎవరో ఈ రాత్రి వేళ వచ్చారు, మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
1: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయ్, ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
0: చిత్తం.
2: దొరవరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం వేరే ఎవరు చూడలేదు కదా.
2: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
3: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పిడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా, నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దేవుపల్లి కోటలో శ్రాంతి తీసుకుంటోంది. ఆమె మళ్ళీ విజయనగరం కోటలోకి రాకూడదు.
2: త్వరా
3: పని గుట్టుగా సాగిపోవాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో, మీ ప్రాణాలే కాదు మీ కుటుంబం మొత్తం తెలిసింది కదా.
2: త్వరా సోత్తారుగా నా శాఖ సఖ్యం.
3: ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరా, శుభవార్త వినిపించు. వెళ్ళు.
2: సిద్ధం ధరా.
3: వెళ్ళు.
4: జయం మహారాజా, జయం. దివాన్ సీతారామరాజు గారు వేంచేస్తున్నారు.
5: అన్నగారిని లోనికి తీసుకునిరా.
1: అంత క్షేమమే కదా సోదరా.
5: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
1: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని వచ్చాను.
5: అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
1: సోదరా, అవసరమైనప్పుడు అటు తలవగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించే వారిని ఎదురుస్తూ ఒక పక్క ఇంగ్లీషు వారిని, ఇంకో పక్క నైజాం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్లు స్థాయికి చేర్చాము. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపాం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
5: అవును అవును.
1: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనం అంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
5: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్లీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
1: ఏమిటి? మళ్లీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా? లేదా నిన్ను రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
5: అది కాదు, అది కాదన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
1: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
5: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు, ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
3: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నావే. అయితే నా పెద్దనానికి మోసం రాకుండా చూసుకోవాలి, చూసుకోవాలి.
1: అలాంటిదేమీ లేదు విజయరామరాజా, అవన్నీ నే చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు, మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
5: అది కాదన్నగారు, పేష్కస్ పెరిగే కొలది మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రాజ్యానికి

0: ఇంతకంటే మంచిది కాదు కదా అని.
1: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఈ ఇంగ్లీష్ దొరలు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
0: రాజునన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
1: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
0: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకొని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని మూడు భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
1: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపు పడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
0: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
1: అమ్మో, తమ్ముడు నా చేయి జారిపోయేటట్టున్నాడు, నేను జాగ్రత్త పడాలి. సెలవా సోదరా, నేను వస్తా. నువ్వు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, వస్తాను.
0: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయంలో కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, నేను కూడా జాగ్రత్త వహించాలి, తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జయము జయము మహారాజా, జయము జయము,
1: జయము జయము మహారాజా, జయము జయము జయము
0: మహారాజా. వందనం.
2: అందరూ మీ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకోవచ్చు.
3: మహారాజా, మేమంతా క్షేమమే, కానీ దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దయవల్ల ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది మహారాజా.
2: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
4: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
2: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
3: చిత్తం ప్రభు.
5: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
2: ఆహా, ఇంత చిన్నవాడైనా ఏమీ సంబోధన. ఓహ్ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
5: ధన్యన్ని ప్రభు.
2: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
5: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకొనుటకై ఏలినవారి దర్శనం కోరి వచ్చితిని.
2: చట్టి సత్యప్ప గారు.
6: మహాప్రభు.
2: ఎదురులేని ఎంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
6: మీకు తెలియంది కాదు మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నానని అంటున్నాడు మహారాజా.
2: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు. నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది. ఎక్కడి నుండి వచ్చావు?
5: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్త లంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
2: ఎంత కష్టం వచ్చింది రాయన. మరి ఇప్పుడు నీవు?
5: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
2: ఓహో, అలాగా.
5: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
2: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది. భయపడకు, నేటి నుండి నీకు 3 పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
5: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
2: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాం. సంతోషమేనా?
5: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
2: ఇంకో మాట
5: ప్రభు,
2: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి, ఆ రామతీర్థ స్వామి, సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యా ప్రదానం జరుగుతుంది.
5: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
2: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తివి కావాలని మా ఆకాంక్ష.
5: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.

0: ఈ మధ్య కాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేము తెలుసుకోవచ్చా?
1: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
0: ఏమిటి, మన రాజకుటుంబం విషయమా లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
1: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ రెండు విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ రెండే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
0: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
1: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
0: అలాగే.
1: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే, కానీ వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారని వినికిడి.
0: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
1: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని జమీందారులను దేవుపల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం మన పాలన విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
0: ఓ, మరి మనమేం చేయలేమా? గతంలో ఆనందరాజు గారు ఫ్రెంచ్ వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
1: ప్రస్తుత పరిస్థితులు అంత బావులేవు రాణి. నైజావ్ నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీషు వారికి దాసోహము అంటున్నారు.

0: ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కానీ అంత జన నష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
1: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
0: మన సర్దారులకు ప్రజలకు నేనంటే అమిత గౌరవం.
1: అవును,
0: అందుకే ఆ తెల్లవాళ్లు మన సంస్థానాన్ని మూడు భాగాలు చేసి వేలం వేయదలస్తే మన వాళ్లు వాళ్ల ఆటలు సాగనవ్వలేదు. మన వాళ్ల రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి, రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు.
1: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
0: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
1: అలాగే చెప్పండి ప్రభు.
0: యుద్ధం తప్పనిసరి అయితే నీవు యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
1: సెలవేంటి ప్రభు?
0: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాబురాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్లిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని ఆంధ్ర కోటకు గాని వెళ్లిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా చూసుకుంటారని నా నమ్మకం.
1: అలాగే ప్రభు, అంతదాకా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

0: టు ద పాయింట్, మనకు హెడేక్ గా ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి. ఫెండర్ గా మీ పని పూర్తయిందా?
1: Yes సార్. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పెటాం కౌన్సిల్ మెంబర్స్ విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
1: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాంక్షన్ తీసుకుని మద్రాస్ గాని మచిలీపట్నం గాని వెళ్తాడట.
0: నాథింగ్ డూయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ ని మనమెందుకు చూసుకోవాలి? మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం. గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరం రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్ళలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్ళాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్స్ సప్లైకి ఇబ్బంది లేదు. అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ ఉన్నది. వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్థాని నెవరు ఉంది.
1: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
0: Yes, you are right, Mr. Fendergast. మీ ఆర్మీని భీమిని పటేం వద్ద

0: మేల్పండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్ళమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ను మళ్ళీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
1: మేము యుద్ధానికి సిద్ధం. వీఆర్ రెడీ ఫర్ వార్.
2: లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ ఇంగ్లాండ్! లాంగ్ లివ్ ఇంగ్లాండ్! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్! లాంగ్ లివ్!
3: మహారాజా, జైన్ జైన్! ఈ తెల్లదార మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
4: రండి, వెల్కమ్.
5: ఈ లెటర్ ఫ్రెండర్ గాస్ట్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యుయల్.
4: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
5: మిస్టర్ విజయరామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని. కానీ మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళిపోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లేవు పద్మనాభం ఇమ్మీడియట్లీ.
6: ఏయ్ తెల్లదొర, మా మహారాజుని బెదిరిస్తావా? నీ ఎందు చూస్తావు?
7: ఆగండి, ఆగండి, ఆగండి సర్దారులు, ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూల్, ఈ సమాధానమే మీ దొరకు వినిపించు.
8: జై అనంత పద్మనాభ!
9: జై!
10: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి!
8: జై అనంత పద్మనాభ!
11: జై అనంత పద్మనాభ!
12: మహారాజుకు
13: జయము! జయము
12: విజయనగర సంస్థానానికి!
13: జయము! జయము
7: మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
14: సిద్ధం!
15: సిద్ధం!

జాస్ తెల్లవారుతోంది. రాజు సైన్యం ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయరామరాజును దెబ్బతీయగలం. రాజు సైన్యము సిద్ధము కావడానికి టైం ఇవ్వకూడదు.

0: సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారక ముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్ర రాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతి రాజు, ఆయుధాలు సిద్ధమే కదా. అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా. రాఘవరాజా, వెంకటరాజా, జంపన రాజా, దంతులూరి రాజా, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సంయమనం పాటించండి. యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీరస్వర్గమో, మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: జై జై వేణుమాత!
2: జై
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: జై జై వేణుమాత!
2: జై
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయ రామరాజుకు!
2: జై
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయ రామరాజుకు!
1: నా మాట విను, నాతో పోరాడి గెలువు, లేదా నా ప్రాణాలనైనా తీసుకో. నా సైనికుల్ని అనవసరంగా యుద్ధం పేరుతో ఫిరంగులతో చంపొద్దు.
4: మోరసు చెప్పొద్దు రాజా. నేతులు మాను, యుద్ధం చేయి. నో రాజా, నో. నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు. నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తారు. సోల్జర్స్, ఫైర్ అండ్ ఫైట్! సోల్జర్స్, రాజును ఎదిరించండి.
5: మహారాజా, మహారాజా! ఏం వెంకటపతి రాజు, మహారాజా మీపైనే దాడి జరగబోతుంది. సర్దారులారా, రక్షణ వలయం కట్టండి. మహారాజా, తమరు రక్షణ వలయంలోకి రండి. తిరుమల రాజా, రామచంద్ర రాజా, అందరూ రక్షణ వలయం వెంటనే కట్టండి. మహారాజా, తమరు రండి. అందరూ ఆయుధాలు సన్నించండి. తెల్లవాడిని దుర్మాడండి.
4: సోల్జర్స్, అటు చూడండి. 300 సోల్జర్స్ అండ్ సర్దార్స్ రాజు చుట్టూ ఎలా సర్కిల్ కట్టారో వాళ్ళని ఎదుర్కోండి. ఒక్కరు, ఏ ఒక్కరూ మిగలకూడదు. నో వన్ షుడ్ లైవ్. అన్ని ఫిరంగులు రాజు వైపు చెప్పండి. రాజండి, ఫైర్ ఫైర్ సోల్జర్స్, వెల్ డన్. ఆల్ ఆర్ డన్, ఆల్ ఆర్ డన్. అందరూ చచ్చారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 300 వారియర్స్ డెడ్.

0: శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు ఆగంతకుడు శామ్యూల్స్ శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు, చంద్రాయమ్మ శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీయుతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: अच्छी तरह गांठ में बांध लो शकुंतला, कुलवधुओं के लिए इससे अच्छा और क्या उपदेश होगा?
3: प्रिय बताओ, आओ शकुंतला, हमसे गले तो मिलो.
2: सखी,
3: तो क्या तुम लोग भी यहीं से लौट जाओगे?
4: हाँ बेटी, अब इन दोनों को भी तो उपयुक्त वरों को सौंपना है ना, इसलिए इनका यहाँ रहना ही ठीक है. फिर आर्या गौतमी तो तुम्हारे साथ ही जा रही है.
3: अनुसुया, शकुंतला, तुम लोगों से अलग रहकर मैं कैसे जी पाऊंगी? बोलो.
4: इतनी अधीर ना हो बेटी, पति के घर पहुंचकर वहां की व्यस्तता में बिछड़ने का सारा दुख भूल जाएगी, पटरानी बनकर राज करेगी, सूर्य के समान तेजस्वी और पवित्र पुत्र की मां बनेगी.
3: शकुंतला, ये राजा दुष्यंत की दी हुई अंगूठी है, इसे अच्छी तरह संभाल कर रखना.
5: और यदि इतने दिनों बाद वे तुझे पहचानने में भूल करें तो उन्हें ये अंगूठी दिखा देना, समझी?
3: ये तुम लोग कैसी बातें कर रही हो? डरने की कोई बात नहीं शकुंतला,
5: हम तो यूं ही तुझे हर परिस्थिति के लिए सचेत कर रहे हैं.
3: किंतु मेरी समझ में कुछ नहीं आ रहा है.
6: दिन बहुत चढ़ाया है भगवान, अब हमें चलना चाहिए.
4: हाँ शरणक्रम, अब तुम लोगों को जाना ही चाहिए. जाओ बेटी शकुंतला, चिरकाल तक इस समूची पृथ्वी की सौत बनकर राज करो, और उसके बाद अपने अद्वितीय वीर पुत्र को राज्यभार सौंपकर अपने पति के साथ इस आश्रम में आओ. यहाँ के शांत वातावरण में सुख से विश्राम करो. जाओ बेटी, ईश्वर तुम्हारा पथ प्रशस्त करे, तुम्हारा मार्ग

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की। उजाले उनकी

శ్రోతలింతవరకు వివిధ భారతి తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి సాయంకాల ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ ప్రసారంలో ముందుగా

కార్యక్రమంలో ముందుగా విందాం. జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ బొమ్మరిలు చిత్రం కోసం ఆలపించిన పాటను ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంగ్, బండి కిషోర్, జాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, మహాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకట్

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిగితలు కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి

తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: విరామనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలుత్రాల ద్వారా కూడిన తెలుగు సినిగీతాలు. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు SV Smile 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుల సమస్యల నివారణ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీ హర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో థైరాయిడ్, షుగర్, అధిక బరువు, ఉబకాయం గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు అందిస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సత్యం చిత్రం కోసం శంకర్ మహోదయం ఆలపించిన పాటను ఈ పాటను మాకు సమర్పించమంటూ కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ నుండి రామ్ కిషన్, విశ్వనాథ్, జాఫర్ అలీ మరియు వారి మిత్ర బృందం వీరందరి కోరికపై సత్యం చిత్రం నుండి ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన తెలుగు సినిగీతలు. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 7:58 మెడికవర్ హాస్పిటల్ ద్వారా హైదరాబాద్ రోడ్ నిజామాబాద్ ద్వారా ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, మూర్ఛ వ్యాధి గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం మోసిన్ గారు తగిన సలహాలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి ఇంజెక్షన్ ఎప్పుడు ఎందుకు ఇస్తారు గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు అందిస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సిరికొండ మండలం న్యానంది గ్రామం నుండి శ్రీరామ, వసంత, భారతి, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఈ పాటను.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన తెలుగు సినీ గీతాలు. వింటున్న శ్రోతలకు గమనికలు. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రయోజతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా రావటం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ మరియు డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు అందిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రయోజతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషనవీన్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 8:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రయోజతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం జయం అనే ధర చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్, అశ్విన్, ఆనంద్, మన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జయం అనే ధర చిత్రం నుండి ఈ పాటను

శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు తలద్వార కూరిన తెలుగు స్నేహితాలు విన్నారు. 8 గంటలకు ప్రసారమయ్యే అభిరుచి కార్యక్రమంలో మరికొంతమంది శ్రోతలు కోరిన పాటలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విందాం జానపద సంగీతం కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.

0: శ్రోతలు విన్నారు జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 4

0: నెల 44 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: తాతయ్య, ఇది ఏం మొక్క?
8: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
7: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
8: ఎందుకు?
7: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
8: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
7: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
9: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో జానపద గీతం.

0: శ్రోతలు జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఖాన మొటిమల గజ్జా బొబ్బల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. 8:30 ప్రసారమయ్యే జానపద సంగీతం కార్యక్రమంలో మరికొన్ని జానపద గీతాలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. సినీ రంజని తెలుగు సినీ గీతాల కార్యక్రమం

కార్యక్రమంలో ముందుగా విందాం. సీతారామరాజు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎంఎం కీరవాణి కేసు చిత్ర ఆలపించిన పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన.

0: కార్యక్రమంలో చివరిగా విందాం. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా జావేద్ అలీ రీటా త్యాగరాజనాల్ సారుచరు చిత్రం కోసం ఆలపించిన పాటను.
1: When a girl hugs you and says love you,
2: Rachcharambola.
1: When she looks at you and looks

0: శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిగితాలు విన్నారు. 6:35 ప్రసరమే సినీ రంజని కార్యక్రమంలో మరికొన్ని పాటలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 కావస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసరమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं सर फिरोजी. प्रधानमंत्री नरेंद्र मोदी अपनी 5 देशों की यात्रा के तीसरे चरण में स्वीडन के गोथेनबर्ग पहुंच गए हैं. स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन ने प्रधानमंत्री मोदी का गर्मजोशी से स्वागत किया. स्वीडन की 2 दिवसीय यात्रा के दौरान प्रधानमंत्री मोदी आज अपने स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी संबंधों के सभी पहलुओं की समीक्षा करेंगे. साथ ही व्यापार, पर्यावरण अनुकूल विकास, आर्टिफिशियल इंटेलिजेंस, उभरती प्रौद्योगिकी, स्टार्टअप, मजबूत आपूर्ति श्रृंखला, रक्षा, अंतरिक्ष, जलवायु संरक्षण के प्रयास और आपसी संपर्क जैसे क्षेत्रों में सहयोग के नए अवसरों पर भी चर्चा करेंगे. दोनों प्रधानमंत्री यूरोपीय आयोग की अध्यक्ष उर्सुला फॉन डेर लेन के साथ यूरोपियन राउंड टेबल फॉर इंडस्ट्री को भी संयुक्त रूप से संबोधित करेंगे. गोथेनबर्ग

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎపిసోడ్

0: తొలి వేళ విడుదలయ్యాయి. ఈరోజు రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తెలంగాణలో రాజకీయ పార్టీలు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. చనిపోయిన వారి ఓట్లు డూప్లికేట్ ఓట్లను తొలగించి జాబితాను శుద్ధి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పార్టీలపైనా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని, ఒక వర్గం ఓటర్లను ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
1: రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదని ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా ఉన్నాడు. నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసి గ్రామాల్లో తహసీల్దార్, జిల్లాలో జిల్లా కలెక్టర్, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్ కు రాడు. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బూత్లలో ఇంటింటికి తిరిగాడు. బీజేపీ కార్యకర్తలు తిరిగారు. ప్రభుత్వ అధికారులు తిరుగుతారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురదలేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది.
0: ముఖ్యమంత్రి బూత్ లెవెల్ అధికారులను కించపరచడం తగదన్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారుల అక్రమ ఓట్లు ఉంటే వెతికి మరీ తొలగించాలని అధికారులను కోరారు. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ కిందకి ఇబ్బందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అకాల వర్షాలతో కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాసులను ఆయన పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుతో 30 పొట్టేళ్లు మృతి చెందిన రైతును పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: తడిసిన ధాన్యాన్ని కూడా మక్కలైనా వరైనా కొనుగోలు చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తా ఉందంటే అమాలిల కొరత, గోదాముల కొరత. ఉన్న గోదాములు పట్టక పత్తి మిల్లులు కూడా ప్రైవేటు గోదాములు, ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వడ్లైనా మక్కలైనా అన్ని పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ వాళ్ళు కొనడం లేదు. ఆ భారం మొత్తం రాష్ట్రం వైపున మోపుతా ఉన్నారు. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తాను.
0: ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లాలోని అక్కేపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ధర్మపూర్ రైతాంగం ఇక్కడ సాగునీరు కోసం రైతులు అంతా కూడా తీవ్ర ఆందోళన పడే పరిస్థితి. ఇక్కడ అక్కపల్లి రిజర్వాయర్ సంబంధించిన విషయం కానీ, వెలుగటూరు లిఫ్ట్ కానీ, ధర్మపురి, వెలుగటూరు, గొల్లపల్లి, పిగడపల్లి, ధర్మారం ఈ 6 గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు కోసం శాశ్వత పరిష్కారము ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అధికారులు పిలిపించి నా నియోజకవర్గానికి సంబంధించిన ఏమేమి సాగునీరు సంబంధించిన పనులు అయిపోయినాయని చెప్తే, వారు ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ అక్కపల్లి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది.
0: ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతకను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా నియమితులైన కమిషన్ చైర్పర్సన్ సభ్యులను మంత్రి సీతక అభినందించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ను ఈ రోజు ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కళ్ళీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. ప్రముఖ క్రీడాకారిణి సనా నెహ్వాల్, రెజ్లర్ షంకీ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మ్యారథాన్లో సుమారు 5,000 మంది రన్నర్స్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఈ రైలును మంజూరు చేసినందుకు రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్వే సర్వీస్ ఈ రోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈ వేళ విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని JNTలో ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన కేవలం 6 రోజే ఫలితాలను విడుదల చేస్తుండడం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పైనే మార్కులు కనిపించేలాగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 197,241 మంది పరీక్ష రాయగా 144,704 అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 73,294 మంది అర్హత సాధించారు. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తారన్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్ఛంద గోసేవకులు వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసేవారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. దేశంలో అన్ని మతాల ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రామచంద్రరావు తక్షణమే గోరక్షకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గోసేవకులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నా బూత్ నా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పీఆర్ఎస్ బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం వెనకుండిపోయిందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని యూనిట్3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రివెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగలుముకోవడంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్ వాల్వ్లు దెబ్బతినగా ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నార్కోటిక్ జాగిలాలతో గంజాయి మత్తు పదార్థాల నివారణ లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా కొట్లు, పాన్ షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో నిఘా ఉంచారు. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని పళ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచుతూ అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మామిడి ప్రదర్శనను పరిశీలించారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ రోజు పలు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యావారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రమైన బెజ్జూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ నీతికా పంత్ ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వోద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈవేళ రాష్ట్రంలో 1-2 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః.
5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్.
4: సహ స్వీడన్ దేశస్య ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ వ్యాపార హరిత పరివర్తన AI తథా రక్షాక్షేత్రేషు సహకారస్య సమీక్షాయై వార్తాలాపం కరిష్యతి. భారత్ నీదర్లాండ్స్ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ సామరిక సహభాగిత్వేన వర్ధితవంతౌ. ప్రముఖేషు క్షేత్రేషు సహయోగం సుదృఢం కర్తుం 17 సంధిపత్రేషు హస్తాక్షరితవంతౌ. హోర్ముజ్ జలసంధౌ వాణిజ్యిక నౌకాయానస్యోపరి ఆక్రమణాన్ని అస్వీకార్యానీతి భారతేన నిందితం. కాంగో యుగాండా దేశయోః इबोला प्रकोपः अन्ताराष्ट्रियचिन्तायाः सार्वजनिक स्वास्थ्यापत्कालेति विश्वस्वास्थ्यसङ्घटनेन घोषितम्। अपि च बैडमिंटन क्रीडायां भारतस्य श्रेयांसी वाल्लिसेट्टी इत्येषा बावोजी चाइना मास्टर्स स्पर्धायां महिला एकल क्रीडायां रजत पदकं विजितवती। अथ वार्ताः विस्तरेण। भारतस्य प्रधानमन्त्री नरेन्द्र मोदी गोथेनबर्ग नगरं सम्प्राप्तवान्। नीदरलैंड्स देशस्य स्वीयां यात्रां समाप्य असौ अद्य सायंकाले स्वस्य पञ्चदेशानां यात्रायाः तृतीये चरणे स्वीडन देशं सम्प्राप्तवान्। स्वीडन देशस्य स्वीयायां द्विदिवसीय यात्रायां श्रीमोदी अद्य स्वीडिश प्रधानमन्त्रिणा उल्फ क्रिस्टर्सनेन सह द्विपक्षीय वार्तां करिष्यति तथा द्विपक्षीय संबंधानां सर्वेषां पक्षाणां समीक्षापि विधास्यति। उभयोः पक्षयोः व्यापारः, हरितपरिवर्तनं, कृत्रिमबुद्धिमत्ता, स्टार्टअप्स, सुदृढ आपूर्ति श्रृंखलाः, रक्षा, अंतरिक्षं, जलवायुपरिवर्तनं, जनसंबंधाश्च इत्यादिषु सहयोगस्य नूतनान् मार्गान् अन्वेष्टुम् अपेक्षास्ति। उभौ प्रधानमन्त्रिणो उर्सुला फॉन डेर लेयन इत्यनया यूरोपीय आयोगस्य अध्यक्षया सह मिलित्वा यूरोपीय उद्योग गोलमेज सम्मेलनम् अपि सम्बोधयिष्यतः, यत् प्रमुखं अखिल यूरोपीय व्यापार मञ्चमस्ति। स्वस्य द्विदिवसीयायाः नीदरलैंड्स देशस्य यात्रायां प्रधानमन्त्री श्रीमोदी स्वस्य डच समकक्षीयेण सह द्विपक्षीय वार्तां कृतवान्। उभौ देशौ रक्षा, महत्वपूर्ण खनिज तथा अन्येषु प्रमुख क्षेत्रेषु सहयोगं सुदृढीकर्तुं 17 सन्धिपत्राणि हस्ताक्षरितवन्तौ। उभौ नेतारौ पश्चिम एशिया देशस्य स्थितेः तथा वैश्विक ऊर्जा आपूर्ति व्यापारस्य उपरि तस्य प्रभावस्य विषये गभीरां चिन्तां प्रकटितवन्तौ। सामाजिकान्तर्जालीये पटले लिखिते सन्देशे श्रीमोदी उक्तवान् यत् नीदरलैंड्स देशस्य तस्य यात्रा द्विपक्षीय संबंधान नूतने स्तरे नेष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी मई मासस्य 31 दिनांके आकाशवाण्याः मन की बात इति कार्यक्रमे देश विदेशस्थ जनैः सह विचार विनिमयं करिष्यति। इदं हि मासिकस्य रेडियो कार्यक्रमस्य 34th संस्करणं भविष्यति। जनाः नमो ऐप इति चलदूरभाषीय तन्त्रांशे माई जी ओ वी ओपन फोरम इत्यत्र अथ च 1800117800 अनेन दूरभाष संख्या माध्यमेन च कार्यक्रमस्य विषये स्वीय प्रतिक्रियां दातुं शक्नुवन्ति। आगामि संस्करणाय परामर्शाः अस्य मासस्य 31 दिनांक पर्यन्तं स्वीकृताः भविष्यन्ति। होर्मुज जलसन्ध्यां वाणिज्यिक नौकासु कृतं होर्मुज आक्रमणम् अस्वीकार्यम् इति कथयन् संयुक्तराष्ट्रसङ्घे भारतस्य स्थायी प्रतिनिधिः पर्वतनेनी हरीशः उक्तवान् यत् नागरिक नौकाचालकानां लक्ष्यीकरणं तथा नौवहन स्वातन्त्र्यस्य बाधा केनापि प्रकारेण न्यायोचितं न भवितुमर्हति। सः वैश्विक ऊर्जा आपूर्ति प्रवाहस्य सुरक्षा विषये संयुक्तराष्ट्रस्य आर्थिक सामाजिक परिषदः विशेष सभायां भाषणं कुर्वन् आसीत्। श्रीहरिशस्य एषा टिप्पणी ओमान तटस्य समीपे भारतीय ध्वजयुक्तायां वाणिज्यिक नौकायां जातस्याक्रमणस्य कतिपय दिनानन्तरम् आगता। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय गृह सहकारिता मन्त्री अमित शाहः एआई तथा डीप टेक इत्येतौ भविष्यस्य अर्थव्यवस्थायाः मुख्यस्तम्भौ इति वर्णितवान्। अद्य गुजरातस्य अहमदाबाद नगरे मिलियन माइंड्स टेक पार्क फेज वन तथा ग्रैमी सिटी कैंपस इत्येतयोः उद्घाटनं कुर्वन् सः अवदत् यत् भारतं विश्वस्य प्रत्येकस्मिन् उदयोन्मुख क्षेत्रे अग्रणी अभवत्।
6: आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को, विश्व के अर्थतंत्र को दिशा देंगे, वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
4: केन्द्रीय नवीकरणीय ऊर्जा मंत्री प्रह्लाद जोशी अवदत् यत् भारत देशेन एकस्मिन् एव दिने 4.75 गीगावाट परिमिता अभिलेखीय उच्च विद्युत आवश्यकता सफलतया पूरिता। एकस्मिन् निजी आंग्ल समाचारपत्रेण सह वार्तालापे श्रीजोशी महोदयः उक्तवान् यत् विद्युत आवश्यकतायाः प्रायः 33% नवीकरणीयोर्जा स्रोतैः पूरितम्। तेनोक्तं यत् भारतस्य विद्युत संरचना अधुना अधिका सुदृढा भविष्याय च सज्जा अस्ति। मंत्री अग्रे उक्तवान् यत् एतत् परिवर्तनं ऊर्जा क्षमतायाः तीव्र विस्तारं विद्युतिकीय सुदृढीकरणं तथा च राष्ट्रस्य विकासपथे स्वच्छोर्जायाः वर्धमानं योगदानं प्रदर्शयति। त्रिवेंद्रम न्यू दिल्ली राजधानी एक्सप्रेस रेलयानस्य पृष्ठभागे जातस्य अग्निकाण्डस्य उच्चस्तरीयान्वेषणस्य आदेशः रेलमन्त्रालयेन प्रदत्तः। अद्य प्रातः प्रायः 5:15 कोटा संभागस्य नागडा क्षेत्रस्य समीपे त्रिवेंद्रम न्यू दिल्ली राजधानी इत्यत्र एकः गार्डकोचः एकः एसी थ्री टियर इत्येतयोः द्वयोः कोचयोः अग्निप्रकोपः अभवत्। मन्त्रालयः अवदत् यत् कोचमध्ये सुरक्षा व्यवस्थायाः तत्क्षणमेव कार्यं कृतम्। रेलयानं च स्वयमेव स्थगितम्। रेल चालकदलेन तत्क्षणमेव प्रभावितौ उभौ कोचौ पृथक् कृतं तथा च अस्यां घटनायां यात्रिणः क्षतेः कापि सूचना नास्ति। विश्व स्वास्थ्य संघटनेन इबोला महामार्याः घोषणा कृता। कांगो लोकतांत्रिक गणराज्य तथा युगांडा देशयोः प्रसृतं कोरोना विषाणोः प्रकोपं अंतरराष्ट्रीय स्तरे सार्वजनिक स्वास्थ्य आपत्काल रूपेण घोषितमस्ति। विश्व स्वास्थ्य संघटनस्य महानिदेशकः टेड्रोस अधानोमा घेब्रेयसस इत्यनेन 300+ संदिग्ध प्रकरणानां तथा 88 मृत्युनां विवरणानन्तरं एषा निर्णयः प्रदत्तः। डब्ल्यूएचओ संस्थया सामाजिक अन्तर्जालीय पटले प्रकाशिते संदेशे स्पष्टतया उक्तं यत् अयं प्रकोपः कोविड-19 इव वैश्विक महामारी आपत्कालस्य श्रेण्यां नागच्छति तथा च अन्तर्राष्ट्रीय सीमाः न निरोधव्याः इति परामर्शः अपि प्रदत्तः। स्वास्थ्य अधिकारिभिः उक्तं यत् अयं प्रकोपः इबोला विषाणोः दुर्लभेन बंडिवुग्यो प्रभेदेन सम्बद्धः अस्ति यस्य कृते अधुना किमपि स्वीकृतम् उपचारः उपवा उपलब्धः नास्ति। इबोला रोगः शरीर द्रव संस्पर्शेन प्रसारं करोति तथा च गभीरां प्रायः प्राणघातिनीं च व्याधिं जनयितुं शक्नोति। बैडमिंटन क्रीडायां भारतस्य श्रेयांसी वाल्लिसेट्टी इत्येषा बाबोजी चाइना मास्टर्स स्पर्धायां महिला एकल क्रीडायां रजत पदकं विजितवती। अद्य नेपाल देशीया पर्वतारोही कामी रीता शेरपा इत्येषा 32 माउंट एवरेस्ट शिखरम आरुह्य ऐतिहासं विरचितवती। 50+ एषा पर्वतारोही विश्वस्य उच्चतम शिखरम सर्वाधिकवारं आरोहणस्य स्वकीयमेव कीर्तिमानं पुनः आरेखितवती। इति वार्ताः।
7: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం.
8: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
7: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రంజని తెలుగు సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం రాజశ్రీ గీతానికి ఆర్ రహమాన్ సంగీతం అందించగా సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గుడి శుభ జెంటిల్మెన్ చిత్రం కోసం ఆలపించిన పాటను.

ఇంతటితో ఈనాటి సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం, నా పేరు డాక్టర్ పి గౌతమి. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం వేసవిలో కీరదోస సాగు. కీరదోస తక్కువ కాలంలో అంటే 45 నుంచి 50 రోజుల్లోనే చేతికి వచ్చి ఆదాయం అందించే మరొక అద్భుతమైన కూరగాయ పంట. సలాడ్స్లో దీని వాడకం ఎక్కువ కాబట్టి మార్కెట్లో

సంవత్సరం పొడవునా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కీరదోస సాగు చేయడానికి దీనికి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలం. పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉంటే మొక్కల పెరుగుదల మరియు కాయ నాణ్యతగా ఉంటుంది. ఈ పంట సాగించడానికి నీరు బాగా ఇంకే ఇసుకతో కూడిన గరప నేలలు మరియు ఎర్ర నేలలు చాలా అనుకూలం. నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. ఈ పంటను విత్తడానికి వాతావరణాన్ని బట్టి ఖరీఫ్ అంటే జూన్ నుంచి జూలై మరియు వేసవి అంటే జనవరి నుంచి ఫిబ్రవరి కాలాల్లో విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము వేసవిలో సాగు చేసే కూరగాయ పద్ధతి విధానాన్ని చూసుకుందాము. ఈ కీరదోసకాయను సాగు చేయడానికి ఎకరానికి సాధారణ రకాలైతే 1 నుంచి 1.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే హైబ్రిడ్ రకాలైతే ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. కీరదోసకాయల్లో చాలా రకాలున్నాయి. అందులో పాయింట్ సెట్, జపనీస్ లాంగ్ గ్రీన్, కీరా పూణే, బాలం కీరా అనే రకాలే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైనటువంటి మాలిని, గ్లోరీ లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పందిరి విధానంలో సాగు చేయడానికి ఇవి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను సాగు చేయడానికి ముందుగా పొలాన్ని 2-3 సార్లు మెత్తగా దున్ని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలుపుకోవాలి. సాళ్ల మధ్య 75 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కీరదోస తీగజాతికి చెందిన మొక్కలు. కాయలు నేలకు తగిలితే రంగు మారిపోయి త్వరగా కులిపోతాయి. అలాగే కాయలు వంకర్లు తిరుగుతాయి. దీన్ని అరికట్టడానికి కర్రలు మరియు తీగలతో పందిరి లేదా స్టేకింగ్ వేసి తీగలను పైకి పాకించాలి. ఇలా చేయడం వల్ల కాయలు తిన్నగా ఆకర్షణీయమైన రంగులో పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే కీరదోసను పండించడానికి ఎకరానికి గాను సుమారుగా 20 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ అవసరమవుతుంది. భాస్వరం, పొటాష్ ఎరువులను పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసి నత్రజని ఎరువులను మాత్రం 2 లేదా 3 విడతలుగా పైరు ఎదుగుదల దశలో, పూత దశల్లో వేయాలి. కీరదోసకాయలో దాదాపు 90% వరకు నీరే ఉంటుంది కాబట్టి నేలలో ఎప్పుడూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడి వస్తే కాయ చేదుగా మారుతుంది. ఎండాకాలంలో నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఈ కీర సాగులో బిందు సేద్యం అనేది అత్యుత్తమమైన పద్ధతి. దీనివల్ల నీరు చాలా మట్టుకు మనము తేలికగా తక్కువ వాటర్ ఇచ్చుకొని మనము సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటిని మనము వాడుకోవడంలో అత్యుత్తమంగా వాడుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. సో ఈ కీర దోసకాయ సాగులో వచ్చే చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యమైన చీడ పురుగు వచ్చేసి ఎర్ర పెంకు పురుగు. ఇవి ఆకులను లేత పువ్వులను అర్ధచంద్రాకారంలో తొలిచి దాన్ని తినేస్తాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ని లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూ బెండమైన్ని కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా వచ్చే తెగులు బూడిద తెగులు. ఇది ఆకులపై బూడిద లాంటి పొరలాగా ఏర్పడుతుంది. తెల్లటి బూజి లాంటి మచ్చలను కలగజేస్తుంది. దీని నివారణకు గాను హెగ్జాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవదిగా వచ్చే తెగులు సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కీరదోస చాలా వేగంగా పెరుగుతుంది. విత్తిన 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఆకుపచ్చగా ఉన్నప్పుడే అంటే విత్తనాలు లేతగా ఉన్నప్పుడే ముదరక ముందుకే కోసుకోవాలి. ఒకవేళ కాయ ముదిరినట్లయితే మార్కెట్లో ఎవరు కొనరు. పెరుగుదల వేగంగా ఉంటుంది కాబట్టి ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోతలు కొయ్యాల్సిన అవసరం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులను పందిరి విధానము పాటిస్తే ఎకరాకు సుమారు 8 నుండి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. పాలీ హౌజ్లలో ఈ కీరదోసను పెంచినట్లయితే ఇంతకంటే ఎక్కువగా కూడా దిగుబడిని పొందవచ్చు. కీరదోస యొక్క సాగు ఎకరాకు ఆదాయ వ్యయాల అంచనాను చూసినట్లయితే కీరదోస కేవలం 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోతకు వస్తుంది. సో నాణ్యత కోసం పందిరి పద్ధతి వాడడం వల్ల ప్రారంభ ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేల తయారీ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, పందిరి వేయడంలో కావాల్సినటువంటి పరిస్థితులు వీటన్నిటినీ మనం ఖర్చుగా చూసుకున్నట్లయితే ఎకరాకి సగటు ఖర్చు కీరదోసకాయ వేయడానికి 40,000 నుంచి 55,000 వరకు ఉంటుంది.
ఆదాయం చూసుకున్నట్లయితే సగటు దిగుబడి ఎకరాకు సుమారు 8 నుంచి

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: చిత్రసీమలో ఇప్పుడు వినండి శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర మరియు బృందం పాడిన పాట సంగీతం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రకటన విన్నారు.

ప్రసార వివరాలు ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 చిత్రగీతాల కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. తొమ్మిది గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6 గంటల 45 నిమిషాలకు సూక్తి సుధా కార్యక్రమంలో ఏ వెంకట సుబ్బయ్య గారి మహితోక్తులు వింటారు. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7 గంటల 30 నిమిషాలకు అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సలహాలు సూచనలు వింటారు. ఎనిమిది గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషనవీన్ గారి సలహాలు సూచనలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8 గంటల 30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సలహాలు సూచనలు వింటారు. ఎనిమిది గంటల 8 గంటల 45 నిమిషాలకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9 గంటలకు హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుండి.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6

ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా ఫాండర్ లేన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్ బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్

విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి టచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు, ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు, ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసంధ్ర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని NCB ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఎన్సీబీ నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని ఎన్డీపీఎస్ చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. ఖోజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 ఎన్సీబీ కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు, బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ అటు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానములో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని, ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు, ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
1: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధనా విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాలలో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంకటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
0: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్ నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో కానీ మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో కానీ, మొక్కజొన్నలో కానీ, పత్తిలో కానీ సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి మనులు 3 నుంచి 4 కానీ, 4 నుంచి 5 బ్యాగులు కానీ ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం. రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదే విధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
0: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
1: ప్రత్యామ్నాయ పద్ధతులు ముఖ్యంగా మనం నత్రజని వాడకాన్ని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు కానీ, పశువుల పేడ కానీ, కోళ్ళ ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26-35% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజొల్లా కానీ, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా కానీ, ఇంకా మనకి రైజోబియం కానీ, ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
0: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో బీరిస్తారు, ఆ వివరాలు ఒకసారి.
1: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా విచక్షణారహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మనం తినడానికి కానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్కు కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5-8 వరకు పెడితే మనకి ఒక వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలు వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకొని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 PPM 1 లీటర్ 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారీ చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ 1-2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు కానీ, శనగపచ్చ పురుగు కానీ, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు కానీ, లేకపోతే ఆమ్దం మొక్కలు కానీ వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్, ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి. సో దానివల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్ళు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ కానీ, తుత్తురు బెండ కానీ, ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో కానీ, కందిలో కానీ మనము ఈ పురుగులు తెగుళ్ళ ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, ఎర్ర పంటలు కానీ వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగులని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు, పురుగులకి ఇటువంటి వాడతాం, ఎర్ర పంటలు కానీ లింగాకర్షక బుట్టలు కానీ కంచె పంటలు కానీ వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2-3 కిలోలు, 100-150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ ఎండుకుళ్ళు తెగుళ్ళు కానీ వైరస్లు కానీ సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగుళ్ళని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది పెట్టుబడి అనేది తగ్గించుకొని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకాన్ని అనేది తగ్గించుకోవచ్చు.
0: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను ఎరువులను వాడడంలో తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు, మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
1: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్లో కానీ మే ఎండింగ్లో కానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న కానీ వరి కానీ మొక్కజొన్న కానీ కందులు కానీ వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం అంటే సాగు ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్, అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్ టెక్స్ట్ మెసేజ్లో కానీ వాయిస్ మెసేజ్లో కానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్, మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
0: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయమైనటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
1: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బుల్లెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4-5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగుల యొక్క లార్వాలను కానీ ప్యూపాలను కానీ ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పెడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్య దశలు కానీ, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా కానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా కానీ, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి పచ్చి రొట్టె ఎరువులు. మనం ఖచ్చితంగా మే నెలలో 1 నుంచి 2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
0: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
1: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాము. జనరల్ గా జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు కానీ, లేకపోతే మనకి నూనె గింజలు కానీ, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు కానీ ఏవైనా 9 గింజలు. పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాల అన్నింటిని ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని కలియ దున్నినట్లయితే అది మనకి బాగా కుళ్ళి
0: సారవంతం
1: చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
0: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ చేత్తో కొయ్యడం లేదు. ప్రతి

0: చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు రైతులు, ముగ్గురు నలుగురు రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. రెండు చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్ ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడిందా? ఈ పిచికారీ చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకసారి వివరించండి.
0: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారీ పవర్ స్ప్రేయర్స్ కానీ, నాప్సాక్ స్ప్రేయర్స్ కానీ భుజానికి పెట్టుకొని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారీ చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం పిచికారీ చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం కానీ, కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం కానీ, మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి కానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు కానీ, పిచికారీ చేసేటప్పుడు కానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు నీళ్లు కానీ, ఆహారం కానీ, సిగరెట్ కానీ, ఏదైనా మందు కానీ, పానీయాలు కానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారీ చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.
1: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాము.
0: డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు కానీ, ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీని వల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
1: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్ నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పుడే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సొనా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638, కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు, 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా, గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ, ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
1: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
0: ధన్యవాదాలండి.

0: ఐదు సాంఘ్య
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరింతవరకు ఇల్లు వాకిలీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు చిత్రసీమలో ఇప్పుడు వినండి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం నరేశ్ అయ్యర్ ప్రశాంత్ని పాడిన పాట, సంగీతం హరీష్ జయరాజ్.

నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు కనుక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 ఇంటి నుంచి మొదలైంది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లో కనుక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీగీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఖైదీ చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలబాబు, మొహమ్మద్ అబ్దుల్లా బాబా అంజాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, మిత్రులు.

కార్యక్రమం తర్వాత నువ్వే కావాలి ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కుమార్, వినోద్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై నువ్వే కావాలి ఈ చిత్రం కోసం గోపికా పూర్ణిమ శ్రీరామ్ ఆలపించిన

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444000487.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్
2: ఎత్తు.
1: డాక్టర్ సీను నాయక్
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505.
3: విరామానంతరం తిరిగి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుమంగళి దేవి చిత్రం కోసం ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరి వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై దేవి చిత్రం నుండి ఈ పాటను విందాము.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాగర్ మాలతి బన్నీ చిత్రం కోసం ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మరియు

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మూరు రామ్నగర్ నుండి దొండి రాజారాం, నీలాబాయ్, గంగాధర్, మీరాబాయ్, కిషన్, మాలాబాయి మరియు కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు. జర్నీ చిత్రం కోసం టిప్పు రనీనా ఆలపించింది.

కార్యక్రమంలో చివరిగా విందాం అల్లుడా మజాక చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకు వినిపించినటువంటి కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరి వారి కుటుంబ సభ్యులు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు.

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಆರೋಗ್ಯ ದೀಪಿಕ.
1: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు కనుక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైంది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు కనుక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రశాంత్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने गोथेनबर्ग में स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन के साथ प्रतिनिधिमंडल स्तर की बातचीत की. दोनों पक्षों ने व्यापार, हरित बदलाव, आर्टिफिशियल इंटेलिजेंस, उभरती प्रौद्योगिकियों, स्टार्टअप्स, लचीली आपूर्ति श्रृंखलाओं, रक्षा, अंतरिक्ष, जलवायु कार्रवाई के अलावा द्विपक्षीय संबंधों में सहयोग के नए तरीकों पर भी चर्चा की. इस बीच स्वीडन के प्रधानमंत्री मोदी को देश के सर्वोच्च पुरस्कार रॉयल ऑर्डर ऑफ पोलर स्टार कमांडर ग्रैंड क्रॉस से सम्मानित किया गया. प्रधानमंत्री मोदी को मिला 31वां वैश्विक सम्मान है. इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी और उनके स्वीडिश समकक्ष यूरोपीय आयोग की अध्यक्ष उर्सुला फॉन डेर लेन के साथ मिलकर एक प्रमुख अखिल यूरोपीय व्यापार मंच उद्योग जगत के लिए यूरोपीय गोलमेज सम्मेलन को भी संयुक्त रूप से संबोधित किया. प्रधानमंत्री ने कहा कि रक्षा के सहयोग में बढ़ रहा है.
4: रक्षा के क्षेत्र में हमारा सहयोग निरंतर बढ़ रहा है. स्वीडन की कंपनियों द्वारा भारत में प्रोडक्शन फैसिलिटीज बनाया जाना इस बात का प्रमाण है कि हम बायर सेलर रिलेशनशिप से आगे बढ़कर लॉन्ग टर्म इंडस्ट्रियल पार्टनरशिप की ओर बढ़ रहे हैं.
3: नीदरलैंड की अपनी यात्रा पूरी करने के बाद श्री मोदी आज शाम अपने 5 राष्ट्रों के दौरे के तीसरे चरण के लिए गोथेनबर्ग पहुंचे. गोथेनबर्ग हवाई अड्डे पर प्रधानमंत्री मोदी का गर्मजोशी से स्वागत किया गया. गोथेनबर्ग के लिए रवाना होने से पहले नीदरलैंड के प्रधानमंत्री रॉब जेटन व्यक्तिगत रूप से एम्स्टर्डम हवाई अड्डे पर प्रधानमंत्री मोदी को विदाई देने आए. नीदरलैंड की अपनी 2 दिन की यात्रा के दौरान प्रधानमंत्री मोदी ने अपने डच समकक्ष के साथ द्विपक्षीय बातचीत की. दोनों देशों ने रक्षा, महत्वपूर्ण खनिजों और अन्य प्रमुख क्षेत्रों में सहयोग को मजबूत करने के लिए 17 समझौतों पर हस्ताक्षर किए. श्री मोदी ने एक सोशल मीडिया पोस्ट में कहा कि नीदरलैंड की उनकी यात्रा ने द्विपक्षीय संबंधों को एक नई गति प्रदान की है. इस दौरे को गुजरात की महत्वाकांक्षी कल्पसर परियोजना के लिए भारत और नीदरलैंड के बीच तकनीकी सहयोग की दिशा में एक महत्वपूर्ण कदम माना जा रहा है. प्रधानमंत्री मोदी और उनके डच समकक्ष ने ऊर्जा, बंदरगाह, स्वास्थ्य सेवा, कृषि, व्यापार और प्रौद्योगिकी जैसे क्षेत्रों की प्रमुख डच कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों से भी बातचीत की. प्रधानमंत्री मोदी संयुक्त अरब अमीरात की अपनी यात्रा पूरी करने के बाद शुक्रवार को 2 दिन की यात्रा पर द हेग पहुंचे थे. कांग्रेस नेता वीडी सतीशन के नेतृत्व में केरलम की नई सरकार कल तिरुवनंतपुरम में शपथ लेंगे. कांग्रेस ने 14 मई को वीडी सतीशन को केरलम का अगला मुख्यमंत्री घोषित किया था. कांग्रेस के नेतृत्व वाले यूनाइटेड डेमोक्रेटिक फ्रंट ने केरलम विधानसभा चुनाव में 2/3 से अधिक बहुमत हासिल किया. नवीन और नवीकरणीय ऊर्जा मंत्री प्रहलाद जोशी ने कहा है कि देश ने एक दिन में रिकॉर्ड 256.4 गीगावाट बिजली की मांग को सफलतापूर्वक पूरा कर लिया है. श्री जोशी ने बताया कि भारत का बिजली ढांचा अब पहले से ज्यादा मजबूत, भरोसेमंद और भविष्य की जरूरतों के लिए तैयार हो गया है. पश्चिम मध्य रेलवे ने तिरुवनंतपुरम सेंट्रल हजरत निजामुद्दीन राजधानी एक्सप्रेस में आज हुई आग की घटना की जांच के लिए उच्च प्रशासनिक स्तर की जांच समिति गठित की है। ये आग ट्रेन के एक यात्री कोच और एक लगेज ब्रेक तथा जनरेटर कोच में लगी थी। घटना लूनी रिक्शा और विक्रमगढ़ आलोट स्टेशनों के बीच हुई। भारतीय रेलवे ने कहा कि समिति को निर्धारित समय सीमा के भीतर जांच पूरी करने के निर्देश दिए गए हैं। भारत ने कहा है कि हॉर्मुज जलडमरू मध्य में व्यावसायिक जहाजों पर हमले स्वीकार्य नहीं है। संयुक्त राष्ट्र में भारत के स्थायी प्रतिनिधि पर्वतनेनी हरीश ने कहा कि चालक दल के सदस्यों को निशाना बनाने तथा जहाजों की मुक्त आवाजाही में रुकावट को जायज नहीं ठहराया जा सकता। सरकार ने सोशल मीडिया पर चल रही उस पोस्ट को खारिज कर दिया है जिसमें कहा गया है कि भारत के पास केवल 2 दिन का तेल भंडारण बचा है। पत्र सूचना कार्यालय पीआईबी की तथ्य जांच इकाई ने कहा है कि ये दावा फर्जी है। इकाई ने कहा है कि भारत के पास 60 दिन का कच्चे तेल का भंडारण मौजूद है। भारत के श्रेयांसी वलिशेट्टी ने चीन के बाओजी में चाइना मास्टर्स बैडमिंटन के महिला सिंगल्स में रजत पदक जीता। इस सुपर 100 प्रतियोगिता के फाइनल मुकाबले में श्रेयांसी को चीन की आन क्यू युआन से सीधे गेमों में 14-21, 6-21 से हार का सामना करना पड़ा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
5: This is Akashwani, the news read by Reshma Tiwari. Prime Minister Narendra Modi held delegation-level talks with his Swedish counterpart Ulf Kristersson in Gothenburg. The two sides also explored new avenues of cooperation in trade, green transition, artificial intelligence, emerging technologies, startups, resilient supply chains, defense, space, climate action, and people-to-people ties. Meanwhile, Sweden conferred the Royal Order of Polar Star, Commander Grand Cross, upon Prime Minister Modi. Sweden's Royal Order of Polar Star, Commander Grand Cross, is the utmost recognition and honour that can be conferred upon a head of government. This is the 31st global honour for Prime Minister Modi. Mr. Modi reached Gothenburg this evening on the third leg of his five-nation tour after concluding his visit to the Netherlands. Upon arrival at Gothenburg Airport, Prime Minister Modi was accorded a warm welcome and was personally received by the Swedish Prime Minister. During his two-day visit to the Netherlands, Prime Minister Modi held bilateral talks with his Dutch counterpart. The two countries signed 17 agreements to strengthen cooperation in defence, critical minerals and other key sectors. In a social media post, Mr. Modi said his visit to the Netherlands has added new momentum to bilateral ties. He said the two countries have charted an ambitious roadmap for the future by elevating ties to a strategic partnership and expanding cooperation in water resources, semiconductors, innovation, defence, sustainability and mobility. He expressed confidence that the friendship between India and the Netherlands will continue to grow stronger in the years to come. He also thanked Prime Minister Jetten for the warm hospitality and for personally coming to the airport to bid him farewell. The new Keralam government led by Congress leader V.D. Satheeshan will be sworn in tomorrow in Thiruvananthapuram. Congress had announced Satheeshan as the next chief minister of Keralam on the 14th of this month, putting an end to the high drama and suspense that lasted for 10 days. The Congress-led United Democratic Front secured a more than two-thirds majority in the Keralam Assembly elections. Union Home and Cooperation Minister Amit Shah today inaugurated and laid the foundation stone for development works worth over 700 crore rupees in Gandhinagar, Gujarat. Mr. Shah, who is on a two-day visit to the state, launched projects worth over 600 crore rupees of Gandhinagar Municipal Corporation. He also inaugurated a newly built milk processing plant of Madhur Dairy in the city, built at a cost of around 128 crore rupees. Earlier in the day, Mr. Shah inaugurated the Innovation and Incubation Centre at the National Institute of Design in Gandhinagar. Union Minister of New and Renewable Energy Prahlad Joshi said India has now successfully managed a record peak power demand of 256.4 gigawatt in a single day. In a conversation with a private English news daily, Mr. Joshi said nearly 33% of the power demand met through renewable energy sources. He said India's power infrastructure has become stronger, more resilient and future ready. The minister added that this transformation reflects the rapid expansion of energy capacity, grid strengthening and the growing contribution of clean energy in powering countries' growth journey. Delhi Chief Minister Rekha Gupta today launched various development projects worth approximately 100 crore rupees in Dwarka Assembly constituency of National Capital. Addressing the gathering, the Chief Minister said that after completion of these projects, there will be significant improvement in problems such as waterlogging, damaged roads, sewer overflow and power supply in the area. Delhi Police has issued a memorandum regarding rationalization of government vehicle usage in its offices and units and measures for reduction of fuel consumption. The memorandum has been issued by the Office of Police Commissioner in view of the prevailing international situation and Prime Minister Narendra Modi's appeal for austerity measures and reduction in fuel consumption. In IPL cricket, Rajasthan Royals have set a target of 194 runs for Delhi Capitals in Delhi. Chasing the target, Delhi Capitals were 147 for 3 in 15.4 overs when reports last came in. Earlier, Delhi Capitals won the toss and elected to field. And that is the end of this news bulletin.
6: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:10. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే, జై హింద్.